హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం.

ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధే మహావిషావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర.

కృష్ణేన శత బాహునా గౌరీమిమాయిసలిలానితక్షత్యేకపదే ద్విపదేశాచతుష్పదే హస్తాపదే నవపదే బభూవుషే సహస్రా

వెంటనే సీతమ్మంది, శ్రీరామాయణంలో రాముని చేత సీతమ్మ చేత కూడా ఇదే కితాబు పొందిన ఏకైక యోధుడు హనుమ. ఆవిడంది, ప్రియం ఏతదుపశ్రుత్య భర్తుర్విజయ సంశ్రితం ప్రహర్షవశమాపన్న నిర్వాక్యాస్మి క్షణాంతరం నహి పశ్యామి సదృశం చింతయంతీ ప్లవంగమ మత్ప్రియాఖ్యానకస్యేహ తవ ప్రత్యభినందనం నచ పశ్యామి తత్ సౌమ్య పృథివ్యామపి వానర సదృశం మత్ప్రియాఖ్యానే తవ దాతుం భవేత్ సమం హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా స్త్రిషు లోకేషు నైతదర్హతి భాషితుం. ఇవాళ నువ్వు చెప్పినటువంటి ఈ శుభవార్తకి నీకు నేను ఇవ్వగలిగినటువంటి కానుక అన్నది నాకు ఏదీ కనపట్టలేదు. సుందరకాండ చివర రాముడు ఏమాట అన్నారో అదే మాట సీతమ్మ అంది. ఇంతకన్నా గొప్ప శుభవార్త నా జీవితంలో ఇంకొకటి ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. బంగారము కానీ రత్నములు కానీ మూడు లోకములో రాజ్యము కానీ నీకు ఇచ్చినా నువ్వు చెప్పినటువంటి శుభవార్తకి తుల్యమైనటువంటి కానుక ఇవ్వడం నాకు చేతనైనటువంటి విషయం కాదు. అంత గొప్ప సంతోషకరమైన వార్త చెప్పావు హనుమ అని సీతమ్మ తల్లి ఎంతో సంతోషించింది. అటువంటి సమయంలో స్వామి హనుమన్నారు, అమ్మా ఆనాడు నేను శిశుపావృక్షం మీద కూర్చుని నీ దర్శనానికి వచ్చిన రోజుల్లో చూశాను, నీ చుట్టూ ఉన్న ఈ రాక్షసకాంతలందరూ నిన్ను పరిపరి విధముల వేధిస్తుండగా మాటలతో హింసిస్తుండగా విన్నాను. తల్లి నువ్వు నన్ను అనుగ్రహించావా అనుమతించావా నా వాడి గోళ్లతో వీళ్ల హృదయములను చీల్చేసి వీళ్ల పొట్టలు పగలగొట్టి నా మోకాళ్లతో కుమ్మి ఈ రాక్షస స్త్రీలందరినీ సంహరిస్తానమ్మా అన్నారు. సీతమ్మ తల్లి అంది, అయం వ్యాఘ్ర సమీపేతు పురాణో ధర్మ సంస్థిత రుక్షేణ గీత శ్లోకో మే తం నిబోధ ప్లవంగమ న పర పాప మాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణాః. నాయనా నేను నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రభు ఏం చెప్పాడో అది చెయ్యడం సేవకుల యొక్క కర్తవ్యం. రావణాసురుడు వాళ్ళ ప్రభువు, రావణుడు ఏం చెప్పాడో వాళ్ళది చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు, విభీషణుడు ఏం చెప్తాడో అది చేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారా లేదా? అంతవరకు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. నీ ప్రభువు చెప్పిన కర్తవ్యం నువ్వు చేశావు,

దాన్ని కోపంగా పెట్టుకుని వాళ్ళని సంహరించవలసిన అవసరం ఏమిటి? నాకు ఈ సమయంలో ఒక శ్లోకం, ఒక సందర్భం జ్ఞాపకం వస్తోంది హనుమ అని ఆ తల్లి ఈ విషయాన్ని చెప్తోంది. నపర పాపమాదత్తే పరీషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణాహ. ఒకనకొకప్పుడు ఒక వ్యాధుడు, అంటే ఒక కిరాతుడు, ఒక బోయవాడు అరణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆ వేటాడుతున్న సమయంలో తనని ఒక పెద్ద పులి తరిమింది. ఆ వేటగాడు భయపడి పరిగెత్తి పరిగెత్తి పెద్ద పులి నుంచి తప్పించుకోవడానికి పెద్ద చెట్టు మీదకి ఎక్కేశాడు. తీరా చెట్టు మీదకి ఎక్కేసి పైన చూసేటప్పటికి ఒక ఎలుకుబంటి చెట్టు మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆ ఎలుకుబంటిని చూసి అతను భయపడ్డాడు. కిందనున్న పులి అంది, ఓ ఎలుకుబంటి, నువ్వు వనంలో తిరిగే మృగానివి, నేను వనంలో తిరిగే మృగాన్ని, ఈ మనుష్యుడు నీకు నాకు కూడా చెందనివాడు, కాబట్టి నువ్వు మనుష్యుణ్ణి కిందకి తోసేయి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోవాను. అంటే ఆ ఎలుకబంటి అంది, నేను ఉన్న చెట్టు మీదకి ఆర్తితో పరిగెత్తుకొచ్చాడు కాబట్టి నాకు శరణాగతి చేశాడు రక్షించమని, తెలిసో తెలియకో నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను మనుష్యుణ్ణి తొయ్యను, నేను ఇతన్ని రక్షిస్తాను, ఇది నా ధర్మం అంది. ఇద్దరూ చెట్టు మీద కూర్చున్నారు, పులి కింద కూర్చుంది, ఎవరో ఒకళ్ళు దొరకపోతారా. కాసేపటికి ఎలుకుబంటికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి, నైనా నేను పడిపోతానేమో, నీ ఒళ్ళో తల పెట్టుకుని కొమ్మల మధ్యలో గుబురుగా ఉన్న చోట పడుకుంటాను, కునుకొస్తోంది, జారిపోతానేమో అంది. అంటే మనుష్యుడన్నాడు, సరే అయితే నా ఒళ్ళో తల పెట్టుకో అన్నాడు. ఎలుకుబంటి మనిషి ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత పెద్ద పులంది, ఆ ఎలుకుబంటి వనమృగం, అది నిద్రలేస్తే ఆకలేస్తుంది, ఆకలేశాక నిన్ను తినేస్తుంది, అంతకన్నా నిద్రలో ఉంది కాబట్టి దాన్ని తోసేయి, కింద పడిపోతుంది, నేను ఎలుకుబంటిని తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోవాలి. వెంటనే మనుష్యుడు ఎలుకుబంటిని తోసేశాడు. ఆ ఎలుకుబంటి నిద్రలో కింద పడిపోతుంది. కింద పడిపోతూ అదృష్టవశాత్తో చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకెక్కిన తర్వాత కింద నుంచి పెద్ద పులంది, చూసావా మనుష్యుడెంత కృతజ్ఞుడో, నువ్వు నిద్రపోతే వాడు తోసేశాడు కాబట్టి నా మాట విను, ఇప్పటికైనా నమ్ము, నీ చెప్పింది, మనుష్యుణ్ణి తోసి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతాను. అంటే పెద్ద పులంది, వాడు వాడి ధర్మం తప్పి ఉండొచ్చు కానీ నేను నా ధర్మం తప్పను, నేను మాత్రం ఆర్తితో నా చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నేను కాపాడతాను, నేను తొయ్యను అని తన ధర్మానికి తాను కట్టుబడింది. నాయనా, ఎవరి ధర్మానికి వాళ్ళు కట్టుపడాలి కదా, నా సమక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నా దగ్గర ఉన్న వాళ్ళకి నా రక్ష, వాళ్ళు చెనకబడ్డానికి వీల్లేదు కాబట్టి హనుమ వాళ్ళని చంపడానికి వీల్లేదు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రభువు చెప్పిన మాట, మనం ఎందుకు చంపాలి దానికి, కాబట్టి చంపవద్దని. అంటే తల్లి యొక్క వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుందో అమ్మవారిది ఈ సందర్భం వివరిస్తుంది అని సీతమ్మ తల్లి, అమ్మా రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సుగ్రీవ సహితుడై కూర్చునున్నారమ్మా, నీకు ఈ విజయవార్త చెప్పమన్నారు అంటే, ఏవ ముక్త హనుమత వైదేహీ జనకాత్మజ అబ్రవీద్రష్టుమిచ్చామి భర్తారం వనరోత్తమ, నేను రాముణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను అన్న విషయాన్ని నా నాథుడికి తెలియచేయవలసింది అని. ఇప్పుడు ఎంతో సంతోషంగా హనుమ రివ్వున ఎగిరి ఆ లంకాపట్టణం యొక్క బాహ్య దేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నేను సీతమ్మని చూసొచ్చాను, రావణ సంహారమైందన్న వార్త విని ఆ తల్లి ఎంతో ఆనందించింది, త్వరగా నిన్ను కలుసుకోవాలనుకుంటోంది, నిన్ను చూడాలనుకుంటోంది రామచంద్ర ప్రభు అన్నాడు. అనేటప్పటికీ ఆయన తలంచుకున్నారు, ఏవ ముక్తో హనుమత రామో ధర్మభృతాంబర ఆగచ్చత్ సహసా ధ్యానం ఈషద్భాష్ప పరిప్లుత. ఏదో ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్న వాళ్ళ తల ఉంచుకున్నటువంటి రాముడి యొక్క కళ్ళల్లోంచి నీళ్లు కారి కింద పడ్డాయి. ఎందుకు అన్నది మళ్ళీ తొందరపడి మనం తీర్పులు చెప్పేస్తామేమో రేపు పొద్దున్న ఈ సందర్భంలో అని చెప్పి మహర్షి ముందే ఓ మాట వేస్తున్నారు, రామో ధర్మభృతాంబరః. ధార్మికుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కన్నుల వెంట నీరు కారింది. దీర్ఘం ఉష్ణం మినిశ్వస్య మేదినీం అవలోకయన్ ఉవాచ మేఘసంకాశం విభీషణ ఉపస్థితం. ఆయన ఆ నేల వంకే చూస్తూ మేఘం ఉరిమినట్టుగా చాలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పు ఒకటి విడిచిపెట్టి ఒక మాట అన్నారు. ఎవరితో? హనుమతో కాదు, విభీషణుడితో. దివ్యాంగరాగాం వైదీహీం దివ్యాభరణ భూషితాం ఇహ సీతాం శిరస్నాతం ఉపస్థాపయ మాచిరం. శిరస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని సమస్త భూషణములను అలంకరించి

ఇచ్చి అంగరాగాదులను పైన పూసుకున్నటువంటి సీతమ్మ తల్లిని నా దగ్గరకి ప్రవేశపెట్టండి అన్నారు. వెంటనే విభీషణుడు ఒక పల్లకీని సిద్ధం చేసి అశోకవనంలో శిశుపావృక్షం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి, అమ్మ నిన్ను రామచంద్రమూర్తి స్నానం చేసి ఆభరణములను ధరించి ఉత్తమమైన వస్త్రాన్ని ధరించి అంగరాగములను అనులేపనం చేసుకుని తన సన్నిధికి రమ్మన్నారు. అంటే ఆ తల్లి అంది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను భర్త కోసం, ఇంత అలంకారం చేసుకుని రావాలా భర్తని చూడడానికి, నేను ఇప్పుడే ఇలాగే వస్తాను. అంటే ఆయన అన్నాడమ్మా, రాజాజ్ఞ, రాముడు అలా రమ్మన్నాడు, అలా రమ్మండం ఏమిటి అని అడగగలిగిన ధైర్యం మాకు లేదు, కాబట్టి నువ్వు అలా వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అలా బయలుదేరి వచ్చింది. మీరు సరే, నేను తర్వాత వివరణ చేస్తాను, ఎప్పటికప్పుడు చెప్పడం కష్టం ఈ ఘట్టాన్ని, కాబట్టి నేను తర్వాత వివరణ చేస్తాను. ఇప్పుడు ఆ తల్లిని అలా అలంకారాన్ని చేసుకున్న తర్వాత పల్లకీలో కూర్చున్న సీతమ్మని రామచంద్రమూర్తి యొక్క సమక్షానికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వానరులు కానీ రాక్షసులు కానీ చూడలేదు సీతమ్మని, ఎందుకంటే రాక్షసీ స్త్రీలు తప్ప రాక్షసులన్న వాళ్ళని చూడనివ్వలేదు రావణుడు. ఆయన కామ వ్యామోహం అటువంటిది. మండోదరి, యుద్ధభూమిలో రావణుడు పడిపోతే లోపలికి వెడుతూ మొదటే ఓ మాట అంది, నేను నీవు మరణించావన్న వార్త విని రాచకాంతలు వేసుకోవలసిన వల్లెవాటు వేసుకోకుండా వచ్చినందుకు అందరూ నన్ను చూసినందుకు కోపగించుకు రావణా అంది. అంటే ఆయన తన భార్య అయితే అలా మాట్లాడతాడు, ఇతర స్త్రీలను ఎత్తుకొచ్చేటప్పుడు ఈ ధర్మం ఉండదా? మండోదరి మాట్లాడడంలో రావణుని యొక్క శీలాన్ని ఆవిష్కరిస్తారు మహర్షి. కాబట్టి ఇప్పుడు ఆవిడ పల్లకి దిగి కిందకి అడుగు పెట్టింది. ఒక్కసారి ఆవిడ్ని చూడాలని ఈ వానరులు అందరూ కోలాహలంతో పెద్ద ధ్వని చేస్తూ ఒకరి మీద ఒకరు ఎగిరి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విభీషణ కింకరులు కదండి రాక్షసులు, ఇప్పుడు వాళ్ళు వేత్రహస్తులై అంటే బెత్తాలు పట్టుకుని ఆ బెత్తాలతో ఈ వానరులందరినీ కొడుతున్నారు. దూరంగా తొలగండి, సీతమ్మ వస్తోంది, ఏమిటా మీద పడ్డామని. రాముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ సీతమ్మ కోసం యుద్ధం చేసి ప్రాణాలు వదిలిపెట్టారు, ఈ సీతమ్మను చూస్తానని ఎగిరిగిరి చూస్తే మాత్రం వీళ్ళని బెత్తాలు పెట్టి కొడుతున్నారు, ఇదే మర్యాద అని ఆయన ఎక్కడ లేని కోపాన్ని పొందినవాడయ్యి ఆయన అన్నాడు. వ్యసనీషు న కృచ్ఛ్రేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌన వివాహేచ దర్శనం దుష్యతి స్త్రియాహ. రాచకాంత వ్యసనీషు, ఏదైనా చాలా గొప్ప రాచకార్యం ఏర్పడితే, కృచ్ఛ్రేషు అంటే క్షోభ ఏదైనా ఏర్పడితే, లేకపోతే యుద్ధేషు యుద్ధం వస్తే, స్వయంవరంలో నా క్రతవు ఏదైనా పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు, వివాహేచ వివాహం జరుగుతున్నప్పుడు, దర్శనం దుష్యతి స్త్రియాహ, స్త్రీ భర్త పక్కన ఉండగా వచ్చి నిలబడినా కూర్చున్నా అందరూ చూసినా అది రాచరికపు మర్యాదలకి తక్కువేం కాదు, కాబట్టి సీతమ్మని ఇలాగే వచ్చి నా పక్కన నిలబడమనండి. ఇప్పుడు సీతమ్మ వచ్చి పక్కన నిలబడింది, రాముడు చూశాడు. ఆ తల్లి సీతమ్మ కూడా రామచంద్రమూర్తి వంక ఒక్కసారి చూసింది. చూసి రురోదాసాధ్య భర్తారం ఆర్యపుత్రేతి భాషిణి. రాముడు తలెత్తలేదు, సీతమ్మతో మాట్లాడి సీత రా అని అనలేదు. ఆవిడ అడుగు తీసి అడుగు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆయన ఏమి మాట్లాడలేదు, ఇలా తలెత్తి కూడా ఇలా కన్నెత్తి ఆవిడ వంక చూడలేదు. హడిలిపోయారు సుగ్రీవాదులు. హనుమతో సహా ఇప్పటి వరకు ఒకలా ఉన్నాడు, తీరా సీతమ్మ వచ్చాక ఒకలా ఉన్నాడు. ఏమిటి దీని తాత్పర్యం? రామునికి సీతమ్మ మీద ప్రీతి తరిగిపోలేదు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి ఎవరో ఒకరు మాట్లాడాలి కదండి, కాబట్టి బేలతనమే. కాబట్టి ఆ తల్లి అంది, రురోదాసాధ్య భర్తారం ఆర్యపుత్రీతి భాషిణి, విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తుహు సౌమ్యం సౌమ్యతరానన. ఏమి వర్ణిస్తారో మహర్షి, నిజంగా చూపులు ఆ మనస్సుని రురోదాసాధ్య భర్తారం. ఇంత కాలానికి ఆ భర్తని చూసేటప్పటికి తడు పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి వలవల వలవల ఏడ్చేస్తూ నోట మాట రాక ఆర్యపుత్రా అని మాత్రమే అందావిడ అని విస్మయాచ్చ, అబ్బా నా కోసం ఇంత కష్టపడి గెలిచారా అని అలా రాముణ్ణి చూసి విస్మయంతో, ప్రహర్షాచ్చ ఎంతో సంతోషంతో, స్నేహాచ్చ తన భర్త అన్న సంతోషంతో,

పతిదేవత, నేను అనుగమించవలసినటువంటి ఈశ్వర స్వరూపం ఇది అనేటటువంటి భక్తితో ఆయన వంక చూసి సౌమ్యం సౌమ్యతరానన, ఆవిడ ముఖంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు, పరమ సౌమ్యంతో ఆమె వదనము నిర్మలమైనటువంటి చంద్రుని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఆ తల్లి అక్కడ నిలబడింది. రాముడు మాత్రం ఇలా కన్నెత్తి చూడలేదు, చూడకుండా సీతమ్మతో అంటున్నాడు, ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వామయారణి పౌరుషాజ్య ధనుశ్రేష్టం ధనుష్ఠేయం తదేత దుపపాదితం. నేను శత్రువుని జయించాను, రాక్షసుని యొక్క చెర నుంచి నిన్ను విడుదల చేశాను. ఒక పరాక్రమశాలి పురుషార్థి అయినటువంటి వాడు తనకి అవమానం జరిగితే ఏమి చెయ్యాలో అవన్నీ చేశాను, చేసి నిన్ను విడిపించాను. గతోస్మ్యంతం అమర్షస్య ఘర్షణ సంప్రమాజిత అవమానశ్చ శత్రుశ్చ మయా ఉగత దుద్ధృతౌ. ఇప్పటి వరకు నేను ఎంత క్రోధాన్ని పొంది ఉన్నానో రావణుడి మీద, ఆ క్రోధం నాకు ఇక్కడతో పోయింది. రామచంద్రమూర్తి భార్యని సీతమ్మని అపహరించాడు, రాముడు ఇంకా రక్షించలేదన్న కళంకం నాకు తొలగిపోయింది, నాకు కలిగిన అవమానం నశించిపోయింది. వీటన్నిటితో పాటు నా శత్రువు కూడా నశించిపోయాడు. అన్నీ ఏకకాలంలో సాధించాను. అద్యమే పౌరుషం దృష్టం, అద్యమే సఫల శ్రమ, అద్య తీర్ణ ప్రతిజ్ఞత్వాత్ ప్రభవామీహ చాత్మనః. నా పౌరుషం ఫలించింది, నా శ్రమ ఫలించింది, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలిగాను. యాత్వం విరహిత నీత చలచిత్తేన రక్షస దైవ సంపాదితో దోషో మానుషేన మయాజిత. చపలచిత్తుడైనటువంటి ఒక రాక్షసుడు కాముకుడై నిన్ను అపహరించి తీసుకెడితే, నీవు ఆయన చేత అపహరింపబడడం దైవము చేత నిర్ణయింపబడిన కార్యమైతే, నేను కేవలం మనుష్యుడనై నేను నా పౌరుషంతో దాన్ని దిద్దే ప్రయత్నం చేసి విజయం సాధించగలిగాను. సంప్రాప్తం అవమానం యహ తేజసాన ప్రమార్జతి కస్తస్య పురుషార్థోస్తి పురుషస్యాల్ప తేజస. మనుష్యుడు తన మీద వచ్చినటువంటి నింద పోగొట్టుకుని తన పరాక్రమంతో తనకి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించుకోనటువంటి వాడు తేజస్సు ఉన్నా కూడా అటువంటి వాణ్ణి అల్ప తేజస్సుడు, అల్పమైన తేజస్సు ఉన్నవాడు అని లోకం నింద చేస్తుంది. కాబట్టి నేనింత శ్రమపడ్డాను, ఆ వాయుసుతుడైనటువంటి హనుమ నూర్యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణానికి రావడం అనేటటువంటి క్లిష్టమైన కార్యము యొక్క ప్రయోజనం ఇవాళ పూర్తయింది. ఈ వానరులందరూ కష్టపడి ఈ లంకారాజ్యం మీద వీరోచితంగా నాకు యుద్ధం చేయడంలో సహకరించారు, అది ధన్యత పొందింది. ఈ విభీషణుడు అధర్మాత్ముడు అని రావణుణ్ణి విడిచిపెట్టి ధర్మాత్ముడని నన్ను ఆశ్రయించాడు, ఆయనకి రాక్షసరాజ్యం ఇచ్చాను, కృతార్థుణ్ణయ్యాను. యత్కర్తవ్యం మనుష్యేణ దర్శనాం పరిమార్జత తత్కృతం సకలం సీతే శత్రుహస్తాదమర్షణాత్. ఇవన్నీ కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, తన వంశము కళంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు, అంటే నీకోసం నేను చేయలేదు. విదితశ్చాస్తుతే భద్రే యోయమ్రణ పరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్యాత్ నత్వదర్థం మయాకృత. ఈ పనులన్నీ నేను ఎంతో శ్రమపడి చేసినవి అన్నీ కూడా కేవలముగా నా వంశ ప్రతిష్టని, నా యొక్క ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి చేసినవి తప్ప నీకోసం చేసినవని నువ్వు అనుకోకూడదు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసిమే దృఢం. ఒక పెద్ద మాటే వేసేసాడు ఇక్కడ. ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా అన్నాడు. నిన్ను నేను కన్నులెత్తి చూడలేకపోతున్నాను, ఎందుకో తెలుసా? కంటి వ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు అన్నాడు. ఇది ఇక్కడే కదండి రామాయణంలో, అయ్యి బాబోయ్ ఇంకిక్కడి నుంచి రాముడి మీద ఎప్పటి త్రేతాయుగం, ఇప్పటి వరకు నింద వేస్తూనే ఉన్నారు. నేను అగ్నిప్రవేశం చేయించిన రాముడిని కాను, నేను అటువంటి అనుమాన మనిషిని అనుకుంటున్నావా? రాముడి ధర్మం అక్కర్లేదు, అనుమానం ఒకటి మాత్రం కావలసి వచ్చింది. అసలు రామాయణంలో ఆ ఘట్టం ఏమిటో సరిగా అర్థమైతే ఆ నింద మనం రాముడిని చెయ్యం.

కాబట్టి ఆయన అన్నాడు, కంటి కలక నాకు వచ్చింది, దీపం ఎదురుగుండా ఉంది, నేను దీపాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు దీపాంది దోషమా నాది దోషమా? నాది దోషం, నా కంటికి వ్యాధి ఉంది, అందుకని నా కన్ను దీపాన్ని చూడలేకపోతుంది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నేను నిన్ను నీ నడవడి అనుమానాస్పదము అని ఏ మాట అన్నానో ఆ మాట నా కంటికి పుట్టిన జబ్బు. నీవు దీపశిఖ, దీపశిఖకి ఏదైనా తగిలిందనుకోండి దీపానికి అగౌరవం ఏమి ఉండదు. దీపం ఎప్పుడూ దీపమే, అది ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఏది పాడైపోతుందంటే దీపంలోకి వెళ్ళిన పురుగు కాలిపోతుంది తప్ప దీపానికి ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇది తెలిసి నన్ను దీపాన్ని ఎందుకు అనలేకపోతున్నావు? నా కంటికి జబ్బు వచ్చింది సీత. ఏమిటో ఆ జబ్బు ఆయన ఎదర చెప్తాడు. ఆయన సీతమ్మని అనుమానించిన వాడు కాదు. నేను ఇవాళ లోకం ఎలా చూస్తుందో ఆ కళ్ళజోడు పెట్టుకుని నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు నిన్ను లోకం అంటే నేను తట్టుకోలేను, నీ మీద నా ప్రీతి అటువంటిది. ఇది ఆయన బాధ. అందుకని నిన్ను ఈ మాట అనలేక నిన్నిలా కన్నులెత్తి చూస్తే, నీ వంక చూస్తే నేను ఇంక అనలేను. అందుకని అసలు చూడలేదు తెలుసా? ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రీతి. కానీ ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తాడు. తద్గచ్చహ్యభ్యనుజ్ఞాత యదీష్టం జనకాత్పదే ఏతాదశ దిశో భద్రే కార్యమస్తి నమేత్తయా కప్పుమాన్ హి కులే జాత స్త్రియం పరగృహోషితాం తేజస్వీ పునరాదత్యాత్ సుహుల్లేఖ్యేన చేతసా రావణంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా కదం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్ మహత్ లక్ష్మణేన భరతేవాత్వం కురు బుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రేవా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః. ఆయన అన్నాడు, సీత ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు, రావణుని భయం నీకు లేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు, భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు, శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు, కాదు కపిరాజైన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు. కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకుని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మంది, కిమ్మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్ర దారుణం రూక్షం శ్రవయసే వీర ప్రకృత ప్రకృతామివ. ఆవిడంది, రామ మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. న తథాస్మి మహాబాహో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ తే శపే. నేను నా ఏనా నడువడిని నువ్వు సందేహించావో ఆ నా ప్రవర్తన మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇలా స్త్రీ జాతిని శంకించడం అనేటటువంటిది తగదు. నా పాతివ్రత్యము మీద ఆన, నువ్వు నన్ను విశ్వసించు. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజేమాం శంకాంతో ఎది తేహం పరీక్షిత. మనుష్యుల యందు ఎప్పుడూ కూడా, ప్రతివారి యందు కూడా, ఎక్కడో అక్కడ అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. అది ఆడవారి ఎందుకు కావచ్చు, మగవారి ఎందుకు కావచ్చు. అంత మాత్రం చేత అందరినీ ఆ గాట కట్టి మాట్లాడడం తప్పు. ఎక్కడో ఎవరో అటువంటి వారిని నువ్వు చూసి ఉండొచ్చు, అంత మాత్రం చేత నన్ను కూడా అలా మాట్లాడడం చాలా తప్పు రామ. యదహం గాత్ర సంస్పర్శ్యం గతాస్మి వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. రావణుడు నన్ను పట్టుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అంటున్నావు. రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితి నాది కాదు. నేను పతివ్రతని, నువ్వు నన్ను రక్షించాలి. నా ధర్మం

నీ చేత రక్షింపబడడం. నన్ను నేను రక్షించుకోగలిగినంత బలం నాకు లేదు నా శరీరానికి. అవతల శరీరం యొక్క బలం ఎక్కువ. అవతల వాడు తన శరీరంతో బలంతో నన్ను పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు నా మనసు మారి ఉంటే నాది తప్పు. మదధీనంతు ఎత్తన్మే హృదయం తయివర్తతే పరాధీనేషు గాత్రేషు కింకరిష్యామ్యనీశ్వర. నా శరీరమును వాడు పట్టుకున్నాడు, నా మనసు నిన్ను పట్టుకుంది. ఏది దోషం చెప్పి ఇప్పుడు? నా దోషం ఉందా? నా మనసు నిన్ను పట్టుకుంది అని నువ్వు నమ్మడానికి నేనేం చేయవలసి ఉంటుంది? శరీరం రావణుడు పట్టుకుంటే నా తప్పేమిటి? అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తా. సనాతన ధర్మంలో ఒక చాలా పెద్ద మాట ఒకటి ఉంది తెలుసా అండి, వివాహ పూర్వము వివాహము చేయబడకముందు బలాత్కారముగా స్త్రీ అపహరింపబడి ఆమె యొక్క శీలము చెరపబడితే దుర్మార్గుని వలన ధర్మాత్ముడైన వేరొక పురుషుడు ఆమెని భార్యగా స్వీకరించవచ్చు, ఆమెకు ఏ దోషమూ కలగదు అని ఉంది. అంత ఉదారంగా మాట్లాడే శాస్త్రాలు. ఆమె మనసు ప్రధానమని చెప్పి ఆ వాడు పశుబలంతో నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నా మనసు నిన్నాశ్రయించింది, హా రామ హా లక్ష్మణ అన్నాను, నా దోషమేముంది? కాబట్టి సహ సమృద్ధ భావేన సంసర్గేణ చమానద ఇది దేహం న విజ్ఞాత హతా తేనాస్మి శాశ్వతం. ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందండి భర్తని, దుర్మతే అని మండోదరి పిలిస్తే మానదా అని ఆవిడ పిలిచింది సీతమ్మ భర్తని. మానదా అంటే నీ భార్య యొక్క ప్రవర్తనని నీ భార్య యొక్క మానమును, మానమంటే గౌరవమును కాపాడవలసిన వాడా, పది మంది మధ్యలో ఇంతకాలం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమే, కొన్ని నెలలు ఆపద వచ్చి నేను ఇక్కడున్నానే, అంత మాత్రానికి ఇంత శంకించి నువ్వు ఇన్ని వేల మంది ముందు మాట్లాడేవే, ఇప్పుడు నేను ఉన్నట్టా నశించిపోయినట్టా అని అడిగింది ఆవిడ. ప్రేషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకక లంకస్తాహం తయా వీరా కిం తదాన విసర్జిత ప్రత్యక్షం వానరేంద్రస్య తద్వాక్య సమనంతరం తయా సంత్యక్తయా వీరా త్యక్త్యం స్యాత్ జీవితం మయా. హనుమని నువ్వు పంపించావు, హనుమ వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని చూశారు, నేను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో ఆయన చూశారు, చూసి నాకు నీ ఉంగరం ఇచ్చారు, నా కేశభూషణాన్ని పుచ్చుకున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీకు నా ఆభరణాలు ఇచ్చాడు, నువ్వు చాలా సంతోషించావు, సీతమ్మని వదిలి నేను ఉండలేనని సేతువు కట్టొచ్చావు, వచ్చి యుద్ధం చేశావు, ఇప్పుడేమంటున్నావు? నీ చారిత్రము అనుమానాస్పదం అంటున్నావు. ఈ మాట నువ్వు ఎప్పుడు అనాలి? హనుమతో కబురు చేసినప్పుడే నీ చారిత్రము అనుమానాస్పదము, నా కళంకం తొలగించుకోవడానికి రావణుణ్ణి చంపుతానేమో కానీ నిన్ను స్వీకరించానని ఉంటే నేను నా శరీరం వదిలిపెట్టి ఉండేదాన్ని, అప్పుడు ఎందుకు చేయలేదు ఈ మాట? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట? అప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టింది నీలో? ఆవిడేం ఊరుకోలేదండి, మీరు నేను అడగక్కర్లేదు, నిలదీసేసింది ఒకటికి పది. న ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం. ఎప్పుడో చిన్నప్పుడు వివాహమైంది మన ఇద్దరికి, అప్పుడు చేశావు పాణిగ్రహం, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మన ఇద్దరం కలిసి ఉన్నాం, నేను ఎటువంటి దానో నీకు తెలీదా? నీ కంటితో చూడని దానికి, నా చేతిలో లేని దానికి నేను కొన్ని నెలల పాటు పరగృహంలో ఉండిపోవలసి వస్తే నా చారిత్రమును నా మంచితనాన్ని పక్కకి తోసేసి నీ కంటితో చూడని దానికి నింద చేసి నన్ను నువ్వు దూరం చేసి మాట్లాడతావా? ఏవం బ్రువాణారుదతి భాష్ప గద్గద భాషిణి అబ్రవీ లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితం చితాం మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహత నాహం జీవితముత్సహే. ఆవిడ వెంటనే లక్ష్మణుడి వంక తిరిగింది, లక్ష్మణ చితి పేర్చు, లేనటువంటి అపవాదు నా మీద మీ అన్న వేసినప్పుడు ఇక నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను, చితి పేర్చండి. అడిలిపోయి లక్ష్మణస్వామి రాముడి వంక చూశాడు. రాముడు ఎవరి చేత తేరిపారి చూడడానికి వీలు లేనటువంటి స్వరూపంతో ఉన్నాడు. ఆయన ఆమె ఏం చెప్పిందో అది నువ్వు చెయ్యొచ్చు అన్నట్లు చూశాడు. వెంటనే లక్ష్మణస్వామి చితి పేర్చారు. ఆ తల్లి ప్రణమ్య దేవతాభ్యశ్చ
ಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯಸ್ಯ ಮೈಥಿಲಿ ಬದ್ಧಾಂಜಲಿ ಪುಟಾಚೇದಂ ಉವಾಚಗ್ನಿ ಸಮೀಪತಃ ಯಥಾಮೇ ಹೃದಯ ನಿಚ್ಚಂ ನಾವ ನಾಪಸತ್ಪತಿ ರಾಘವಾತ್ ತಥಾ ಲೋಕಸ್ಯ ಸಾಕ್ಷೀ ಮಾಂ ಸರ್ವತಃ ಪಾತು ಪಾವಕಃ ಯಥಾ ಮಾಂ ಶುದ್ಧ ಚಾರಿತ್ರಾಂ ದುಷ್ಟಾಂ ಜಾನಾತಿ ರಾಘವ.

అన్యపురుషుని వైపు మనసు పెట్టనిదాననైతే, నా చారిత్రము కళంకము లేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దానను కనుక నా శీలమునందు దోషము లేకపోతే నేను రక్షింపబడదనుగాక అని ఆమె అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు ఆవిడ ముందేమంది లక్ష్మణుడితో చితిపేర్చమన్నప్పుడు, నేను ఇక బతకనంది. ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమంది, నా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడదనుగాక అంది. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా, తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళింది. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి, దిక్కుమాలిన్యలోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపు పొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి ఎగబడి చూశారు ఆవిడ్ని. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత అందగత్తె కాబట్టేరా రావణుడు తీసుకెళ్ళాడంటారు కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి గభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేను ఒక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా జీవిన పడతాయి, కాబట్టి నీ చారిత్రమేమిటో లోకానికి తెలియ చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బొచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం లేదు. ఇప్పుడు సీతమ్మ రాముని హృదయాన్ని అర్థం చేసుకుంది. రాముడికి కాదు అనుమానం, ఈ లోకం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఆయన అగ్నిలో ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటి చెప్పమంటున్నాడు అని ఆవిడ తెలుసుకుంది. అందుకే నా శీలము ప్రకటింపబడుగాక అని కోరింది తప్ప నేను యమస్థానమునో లేకపోతే దేవతాస్థానమునో పొందుదునుగాక అని చెప్పి ఆవిడ సంకల్పం చేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు. వాళ్ళిద్దరి హృదయాలు ఒకటి. అందుకే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది. రాముడు ఏది ఎందుకు చేస్తున్నాడో సీతమ్మకి తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తుందో రాముడికి తెలుసు. తప్పసలు సీతారాముల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన రాహిత్యము లేదు. అందుకే సీతమ్మ ప్రశ్నేసింది, నిజంగా రాముడి అనుమానం అయ్యి ఉంటే హనుమ చెప్పిన నాడే నేను సీతమ్మ కోసం యుద్ధం చేయనని చెప్పాలి. ఎక్కడైనా చెప్పారా రామాయణంలో అలాగా మధురా మధురాభాషి అన్నారు. నేను ఒక్క రోజు ఉండలేను, ఇంకా నెలలాళ్ళు ఉంటానంది సీతమ్మ, నేను ఒక్క క్షణం ఉండలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి లంకలో దింపేవా హనుమ, సీతమ్మని చూడకుండా ఉండలేనన్నారు ఆయన. అంత ప్రేమైకమూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగిందని ఇలా మాట్లాడతారు? జరిగిన సంఘటన ఒక్కటే, అపవాదు లోకం వేస్తుంది అన్న భయం. అయితే అంత పిరికితనం ఉండొచ్చా? పిరికితనం కాదు ధర్మం. ఎందుకో తెలుసా, రేపు రాజారాముడిగా కూర్చోవలసి వస్తే పట్టాభిషేకంలో సీతమ్మ తల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపి చేస్తారు. చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుక్కున్నారనుకోండి, బాధ ఎవరికి కలుగుతుంది? అప్పుడు అగ్నిప్రవేశం చేయించడం గొప్పదా? ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడం గొప్పదా? రాముణ్ణి తప్పు పడతామే మనం. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, గమనించండి, ఇంత గొప్ప పరీక్ష పెట్టారు, నోరు మూసినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా పట్టాభిషేకం అయిందో లేదో, ఆవిడ గర్భిణి అయిందో లేదో అనరాని మాటలు అన్నారా లేదా? అన్నారు కాబట్టి రాజారాముడా సీతారాముడా అని సీతమ్మని గంగ ఒడ్డున రామచంద్రమూర్తి దింపవలసి వచ్చిందా లేదా? నీ మీద నాకు అనుమానం లేదు సీత అని భోరు భోరును ఏడవలసి వచ్చిందా లేదా? ఆఖరికి ఆయన వంశాంకురాన్ని ఆయనకు అప్పజెప్పి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందా లేదా?

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: நாருமடி.
2: ప్రపంచ వ్యాప్తంగా రైతులు వరిని ఆయా పరిసరాలను బట్టి పెంచుతారు. పైతట్టు ప్రదేశాలలో విత్తనాన్ని విసిరిగాని చిన్న గుంతల్లో గాని పెంచుతారు. లోతట్టు లోయల్లో లేక నీటి పారుదల లభించే ప్రదేశాల్లో మొలకలను నారుపోస్తారు. మొలకలను నారుపోయడం వలన విత్తనం ఆదా అవుతుంది. తక్కువ నీటి అవసరంతో మేలైన మొలకలను ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో కలుపు నిర్వహణ సులభతరమై మంచి దిగుబడినిస్తుంది. లోతట్టు లోయల్లో సమగ్రంగా వరి పండించడాన్ని మరియు వాటి లాభాలను మాలీలోని సెగ్వెస్సో గ్రామ రైతులు PLAR కార్యక్రమం ద్వారా తెలుసుకున్నారు. పాల్గొని అభ్యాసము మరియు చర్య పరిశోధన.
3: లార్ ప్రక్రియకు మునుపు సరైన విధానాలు తెలియక వర్షాలు రాకముందే నేరుగా విత్తి మేము చాలా విత్తనాలను వ్యర్థం చేసేవాళ్ళం. వర్షాలు ఆలస్యమైతే మట్టిలో విత్తులు చెడిపోయి మళ్లీ విత్తవలసి వచ్చేది. ఆ తరువాత మేము మడులు కట్టి అందులో మొదట విత్తటం నేర్చుకున్నాము. ఆ తరువాత మొలకలను నాటడం వలన విత్తన నష్టాన్ని తగ్గించుకున్నాము. నేరుగా విత్తేటప్పుడు చాలా విత్తనాలను వ్యర్థం చేసేవాళ్లము.
2: మంచి నారుమడి నుండి బలమైన, నిటారైన, నాణ్యమైన, సమమైన పచ్చరంగుతో మరియు బలమైన వేర్లతో నాట్లు పుడతాయి. అందుకని బాగా స్థాపించిన నారుమడులలో పెరిగిన వరి మొలకలను సులువుగా నాటవచ్చు. బలిష్టమైన మొలకలే పంటకు మంచి ఆరంభమవుతుంది. మంచి నారుమడిని స్థాపించటం కష్టమేమీ కాదు, కాని దానికి ఈ క్రింది 6 ముఖ్య సూత్రాలను పరిగణించాలి. సరైన సమయం, మంచి స్థలాన్ని ఎన్నుకోవడం, నారుమడి పరిమాణము, నాణ్యమైన విత్తనాల వాడకం, అనువైన విత్తన సాంద్రత, నారుమడిని సరిగ్గా నిర్వహించడం. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. లోతట్టులోయ సాగు మరియు నీటి వనరులున్న వరి పంట ఒకే సూత్రంతో పనిచేస్తాయి, కనుక వాటి ఉదాహరణలను చూపిస్తాము. మొదటగా, మడిని తయారు చేయటానికి ఏది సరైన సమయం? చాలామంది రైతులు వాళ్ల చేనుని మొదట తయారు చేయక మునుపే మడిని స్థాపిస్తారు, కానీ ఇది మరీ తొందరగా చేసినట్టుంటుంది. ఎందుకంటే చేను తయారయ్యేసరికి మొలకలు నారుపోయటానికి ముందే ముదిరిపోతాయి. ఉదాహరణకు, ఎడమ పక్కన 2 వారాలు పెరిగిన మొలకలున్నాయి. వీటి నారు పోశాక అవి కుదురుగా పట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. కుడి ప్రక్కనన్న చిత్రంలో బాగా పాతవైన మొలకలను చూస్తారు. వీటి నుండి కొన్ని మొక్కలే పెరిగి తక్కువ దిగుబడినిస్తాయి. మొలకలను నారుమడికి మార్పిడి చేసినప్పుడు 4 ఆకుల కంటే ఎక్కువ ఉండకూడదు. అందుకే భూమిని మరియు మడిని తయారుగా ఉంచుకోవాలి. పరిగణించవలసిన 2వ సూత్రము మడిని స్థాపించే స్థలం. అన్నిటికంటే ముఖ్యంగా మడులు పెద్ద చెట్టు నీడన కాకుండా నీటి వనరులకు సమీపంగా ఉండాలి. అలాగే అది దొంగల మరియు జంతువుల బారిన పడని సురక్షితమైన చోటై ఉండాలి. వీలైతే మడిని మీ పొలానికి సమీపంగా స్థాపించండి. ఎందుకంటే ఒకసారి మొలకలను మడి నుండి వేరు చేశాక అవి వీలైనంత త్వరగా చేనుకు మార్చాలి. అప్పుడే వాటి వేర్లు ఎండిపోకుండా, మొలక నశించకుండా ఉంటాయి. మడిలోని మట్టిని పరీక్షించి చూడండి. మీ మడి మరీ ఇసుకగా ఉండకుండా తగినంత తేమను మాత్రమే నిలువ ఉంచాలి. విత్తే ముందు జైవిక ఎరువులను పడితే మొలకలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 3వది, ముఖ్యంగా మీ మడి ఏ పరిమాణంలో ఉండాలో తెలుసుకోవాలి. 10 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు గల మడులను సులభంగా నిర్వహించవచ్చు. మడులు ఈ పరిమాణంలో ఉంటే మీ మొత్తం వరి చేనుకి ఎన్ని మడులవసరమో సులభంగా లెక్క కట్టొచ్చని మునుముందు తెలుసుకుంటాం.

0: ఇప్పుడు మనం సరైన సమయంలో అనువైన స్థలంలో మరియు సరైన పరిమాణంలో మడిని తయారు చేశాక మడిలో విత్తనాలను నాటుదాం. విత్తన నాణ్యతతో మంచి పంటను పండించేదే మన నాలుగో సూత్రం. కోతలైన ఆరోగ్యమైన విత్తనాలను ఎండబెట్టి సరిగ్గా నిల్వ చేసిన వాటిని నాణ్యమైన విత్తనాలంటాము.
1: మంచి విత్తనం పొందడానికి పరిపక్వమైన వరిని మాత్రమే వాడాలి. ఇలా బాగా ఎండిన ఈ విత్తనాలను షియావెన్న పూసిన డబ్బాలో నిల్వ చేయాలి. ఒకవేళ మీ దగ్గర షియావెన్న లేకపోతే పెయింట్ పూసిన డబ్బాలో వీటిని నిల్వ చేసుకోవాలి.
0: వెంటనే ప్రారంభించడానికి విత్తనాలను విత్తే ముందే మొలకెత్తించాలి. తేమను పీల్చుకోవడానికి ఒక ప్రత్తి లేక జనపనార సంచిలో ఒక రోజంతా నానబెట్టాలి. తరువాత మొలిచే వరకు ఒకటి లేక రెండు రోజులు వాటిని వెలుతురున్న చోట ఉంచాలి. మన ఐదో సూత్రం సరైన విత్తన సాంద్రత. సాధారణంగా రైతులు వారి మడులలో ఎక్కువ సాంద్రతతో విత్తనాలను చల్లి మొలకెత్తించి డబ్బులు దండగ చేసుకుంటారు. ఇలా చేయటంతో మనం రెండుసార్లు డబ్బులు వ్యయం చేసుకుంటాము. మరీ ఎక్కువ సాంద్రతతో విత్తనాలు చల్లితే అవి నాటుకు బలంగా తయారవ్వడానికి 6 వారాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. పాత మొలకలు సరిగ్గా నాటుకోక దిగుబడిని తగ్గిస్తాయని మనకిప్పుడు తెలిసిందే.
2: ఇలాంటి సమాచారమే ఇక్కడి రైతులకు అవసరం. కొన్నిసార్లు విత్తనాలు ఎక్కువైతే మొలకలు మరీ దగ్గరగా బలహీనంగా పెరిగి నాట్లప్పుడు తెగిపోతాయి.
1: లార్ ద్వారా మనం వరి పండించడం మరియు మడిని ఎలా స్థాపించడం అనేది నేర్చుకున్నాము. మునుపు 5 కిలోల విత్తనాలు కావలసి వచ్చేది, ఇప్పుడు 2 కిలోల కంటే ఎక్కువ పట్టదు.
0: కాబట్టి మీ చేనుకు సరిపడా ఎన్ని విత్తనాలు అవసరమనేది ఎలా తెలుసుకోవడం? దీనికి చాలా సులువైన నియమం ఉంది. 10 చదరపు మీటర్ల ఒక మడికి గరిష్టం 2 కిలోల నాణ్యమైన విత్తనముంటే చాలు. దీనితో 500 చదరపు మీటర్ల చేనుకు నారు పోయవచ్చు.
2: మీరు ఎంత పరిమాణమున్న చేనుకు నారు పోయాలనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. దీనివల్ల నారు పోయటానికి ముందు ఎన్ని విత్తనాలు అవసరమో తెలుసుకోవాలి. 1 హెక్టారుకు కొన్ని విత్తనాలు అవసరం, కానీ మడి పనులు సరిగ్గా చేస్తే 1 హెక్టారుకు 1 కిలో విత్తనమే సరిపోతుంది. ఇప్పుడు విత్తనాలు ఎంత కావాలో తెలిసింది కదా.
0: లోతట్టు ప్రాంతాల, ఎత్తైన ప్రదేశమా, లోయ దిగువ భాగమా, లేక నీటి వనరుల పథకం కింద ఉన్న చేనుల అనే దాని ఆధారంగా రైతులు వారి మడులను స్థాపించి వాటిని నిర్వహిస్తారు. మాలిలోని సెగ్వెస్సో రైతులు అక్కడి లోయల ఎత్తైన ప్రదేశాలలో ఉన్న వారి పొలాలకు ఎలా మడిని నిర్వహిస్తారో చూద్దాం. వర్షాల వల్ల విత్తనాలు మడిలో ఒకవైపుకి కొట్టుకుపోకుండా ఉండటానికి పొలాన్ని జాగ్రత్తగా చదును చేసి తయారు చేయాలి. మట్టిగడలను మెత్తటి మట్టిగా విడగొట్టి జైవిక పదార్థాలను కలపండి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తి బలమైన వేర్లతో ఎదుగుతాయి. వర్షాల వల్ల విత్తనాలు కానీ మొలకలు కానీ కొట్టుకుపోకుండా మడులకు ఎత్తుగా గట్లు కట్టాలి. తక్కువ సాంద్రతతో విత్తనాలు నాటితే బలమైన మొలకలు పెరిగే తక్కువ సమయానికే నారుపోయవచ్చు. మడులకు విత్తనాలు చల్లాక వాటిని మట్టితో కప్పి ఉంచాలి. విత్తనాలను పక్షుల నుండి కాపాడటానికి మరియు మడి ఎండిపోకుండా ఉండటానికి వాటికి మడి నుండి 1/2 మీటర్ ఎత్తులో ఒక ఆశ్రయం కల్పించండి. కొందరు రైతులు చెదల నుండి కాపాడే నీలగిరి కొమ్మలు లేక సిరిధాన్యాల కంకులను వాడతారు. మడిని తయారు చేసి ఉంచాక వాటికి క్రమం తప్పకుండా నీరు అందించాలి. 1 వారంలోపే మొలకలు బలంగా తయారవుతాయి. అప్పుడు పక్షుల ఆశ్రయాన్ని తీసేయవచ్చు. కానీ లోయలో లోతట్టు ప్రాంతాలకు నీరు వేగంగా పారుతుంది, కాబట్టి ఈ క్రింది అంశాలను గమనించాలి. మడిని ఏర్పాటు చేసేటప్పుడు దాని పొడవాటి వైపు నేలవాలుకి లంబంగా ఉండాలి. అదనపు నీటిని హరించటానికి మరియు విత్తనాలు కొట్టుకుపో

0: పోకుండా ఉండటానికి మడిని 10 సెంటీమీటర్ల ఎత్తులో స్థాపించాలి. మడికి గట్టు కట్టడం వలన నీటి నిర్వహణ సులభతరమవుతుంది. తక్కువ సాంద్రతతో విత్తనాలను చల్లాక వాటిని మట్టితో కప్పి పక్షుల బెడద తప్పించడానికి 3 లేక 4 రోజుల వరకు గడ్డితో మూసి తరువాత తీసివేయాలి. అందుకని సెగ్వెస్సో రైతులు మడి చుట్టూత చిన్న చిన్న గుంతల్లో ఉప్పు నింపి మడిని కప్పల బారి నుండి కాపాడుకుంటారు. నీటిపారుదల గల పొలాల్లో మడులను జాగ్రత్తగా సమం చేశాక మట్టిని వదులు చేస్తారు. సమంగా ఉన్న పొలంలో నీరు నిలవకుండా వేర్ల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అదనపు నీటిని హరించాక విత్తనాలను మడులలో పాతుకుపోయే విధంగా చల్లాలి. అలా చేస్తే అవి నీరందించినప్పుడు జారిపోకుండా ఉంటాయి. కొంతమంది రైతులు ఎండిన పేడ పొడిని విత్తనాలపైన చల్లుతారు. ఇలా చేస్తే భూసారం పెంచడమే కాకుండా పక్షుల బెడద కూడా తప్పుతుంది. 6 సూత్రాలపై ఒక మంచి మడి తయారీ ఆధారపడి ఉంటుంది. సరైన సమయం, మంచి స్థలాన్ని ఎన్నుకోవడం, మడి యొక్క పరిమాణము, నాణ్యమైన విత్తన వాడకం, సరైన సాంద్రతను పాటించడం, మడిని సరిగ్గా నిర్వహించడం. మడిని తయారు చేయక మునుపే పొలాన్ని తయారు చెయ్యాలి. మొలకలను నాటే నాటికి 4 ఆకుల కంటే ఎక్కువ ముదిరితే అవి తక్కువ దిగుబడినిస్తాయి. చేనుకు మరియు నీటి మూలానికి సమీపంగా మడిని స్థాపించాలి. లోతట్టు లోయలలో మడుల పొడువు వాలుకు లంబంగా ఉండి చదునుగా ఉండాలి. 1 మీటర్ వెడల్పు మరియు 10 మీటర్ల పొడవైన మడి ఏర్పాటు చేసుకుంటే విత్తన సాంద్రత, దాని నిర్వహణ మరియు మొలకల నాటుకు వీలుగా ఉంటుంది. నాణ్యమైన విత్తనాలను వాడండి. 10 చదరపు మీటర్ల మడికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనితో 500 చదరపు మీటర్ల పొలానికి నారు పోయవచ్చు. తేమను కాపాడేందుకు మడిని తాటాకులు లేక వరిగడ్డితో కప్పి ఉంచండి. మీరు ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా పాటిస్తేనే మీ వరి పంటకు మంచి ఆరంభమవుతుంది.
1: మా రైతులు ఈ అన్ని అంశాలను అవగాహన చేసుకుని పరిణితులవ్వటానికి మేము ఏమి చేయటానికైనా సిద్ధమే. పనిచేసే మా పిల్లలకు తగినంత శిక్షణ చాలదు. అలాగే అనుభవం ఉన్న రైతులు నివృత్తి చెందారు. అందుకే ఇవన్నీ సవాళ్లుగా మిగిలాయి. చాలా కాలంగా ఈ ప్రాంతంలో యువకులు పల్లెలను వదిలి వెళ్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మా పిల్లలు పల్లెలో ఉంటూ వరిని ఇంకా పంటేతర కాలంలో కూరగాయలను పండించడమే, బమేకో లేక సెనగల్కి వెళ్లడం కన్నా అధిక లాభదాయకమని తెలుసుకున్నారు. ఈ సంవత్సరమే మా పల్లెలో ఇంచుమించు 40 మంది యువకులు వారికి సేద్యం వలన వచ్చిన లాభాలతో మోటార్ బైక్లను కొన్నారు. ఇతర వృత్తులలో సంపదను గడించిన వారు తక్కువే. ఇప్పుడు మేము వాళ్లకు నచ్చజెప్పే అవసరమే లేదు. వాటి వల్ల కలిగే లాభాలు కళ్లకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. పట్నాలకు వెళ్లిన యువకులు వేళ్లను చూసి అసూయ పడుతున్నారు.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine to chikitsa cheyuna ekaika homeo hospital mana doctor sanjeev homeo care doctor satya sanjeev chikkam md homeo infertility piles fisher kidney lo rallu streelalo fibroids pcod ovary tumors fits pakshavatam diabetes thyroid spondylitis hair fall motimalu psoriasis bolli liver kidney samasyalu gallstones gastric anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda అపాయింట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్.

0: ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధన్మని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి.

0: ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఓకే లిజనర్స్, మరి మన నిన్నటి ఎపిసోడ్ లో అయితే బైపాస్ ఎవరికి, స్టంట్ ఎవరికి, వాటితో వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాం కదండి. ఈ రోజు ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నేటికి ఉన్న అవగాహన ప్రకారం మధుమేహ బాధితులకు దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు స్టెంట్లు పెట్టే కంటే సర్జరీ చేయటం ఉత్తమం. ఎందుకంటే వీరికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ అమర్చినా మళ్లీ మూసుకుపోయే అవకాశాలు సాధారణ ఆరోగ్యవంతుల కంటే ఎక్కువ. అలాగే ఎవరిలోనైనా పలుచోట్ల పూడికలుండి స్టెంట్లతో సత్ఫలితాలు ఉండవనుకున్నప్పుడు బైపాస్ సర్జరీ మంచిది. వయస్సు, మధుమేహం, అవసరపడే స్టెంట్ల సంఖ్య, ఆర్థిక స్తోమత, గుండె పంపింగ్ సామర్థ్యం, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాల వంటి ఇతర అవయవాల పనితీరు, అలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని సర్జరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ చేసే వైద్యుడి నైపుణ్యం, అనుభవం, ఆసుపత్రిలోని సదుపాయాలు కూడా కీలకమే. ఒకసారి స్టెంట్ వేశాక తిరిగి పూడికపోతే దాన్ని సరిదిద్దే అవకాశాలైతే ఉంటాయి. మళ్ళీ బెలూన్ సాయంతో యాంజియోప్లాస్టీ చేయొచ్చు, లేదంటే స్టెంట్ లోపల మరో స్టెంట్ను అమర్చవచ్చండి. ఇవేవీ కుదరకపోతే ఎప్పుడైనా బైపాస్ ఆపరేషన్కు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఒక రక్తనాళంలోనే చాలా చోట్ల పూడికలున్నప్పుడు అన్ని చోట్ల స్టెంట్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇలాంటి వారికి మున్ముందు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. కీలకమైన రక్తనాళాలు మూసుకున్నప్పుడు స్టంటా లేదా బైపాస్ సర్జరీనా అన్నది నిర్ధారించే విషయంలో కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్, రోగి ముగ్గురు చర్చించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. రోగికి పరిస్థితులు, దీర్ఘకాల ప్రభావాలని వివరించిన తర్వాత వారి అభిప్రాయాల ప్రకారం ఏది మంచిదో నిర్ణయించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు స్టంట్ ఎలా వేస్తారో అయితే తెలుసుకుందామండి. యాంజియోప్లాస్టీలో చేతి మనుకట్టు ధమని ద్వారా గాని, తొడ దగ్గర ధమని ద్వారా గాని సన్నటి గొట్టం తీగను గుండెలోని రక్తనాళాల వరకు పంపిస్తారు. ఇలా పూడికను చేరుకుని అక్కడ బెలూన్ ని ఉబ్బించడం ద్వారా కొలెస్ట్రాల్ పూడికను రక్తనాళం గోడకు గట్టిగా నొక్కేస్తారు. దీన్నే బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. మళ్ళీ అక్కడ

పూడిక తిరిగి పైకి పెరగకుండా ఇదే గొట్టం ద్వారా లోహపు స్ప్రింగ్ వంటి స్టెంట్ ను పంపించి అక్కడైతే అమరుస్తారు. వీటి లోపల మందు పూసిన మెడికేట్ స్టెంట్లను అమరుస్తున్నారు. ఇవి విడుదల చేసే మందుల మూలంగా అక్కడ మళ్ళీ పూడిక పెరగడం తగ్గుతుంది. బైపాస్ ఎలా చేస్తారు? గుండెకు రక్తాన్ని అందించేందుకు గుండె మీద మూడు ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వీటినే కరోనరీ రక్తనాళాలు అంటారు. రకరకాల కారణాల వల్ల వీటిలో ఏదైనా మూసుకుపోతే గుండె కండరానికి కొంతమేర రక్తం సరిగ్గా అందక గుండెపోటు ముంచుకొచ్చేస్తుంది. అందుకే ఈ కరోనరీ రక్తనాళాల్లో పూడికలు వచ్చి ఎక్కడున్నా మూసుకుపోతే ఆ కాస్త భాగాన్ని తప్పిస్తూ వేరే రక్తనాళాల్ని తెచ్చి పైన కింద అదుకుతూ ప్రవాహ మార్గాన్ని మళ్లిస్తారు. రక్త సరఫరాను పునరుద్ధిస్తారు. దీన్నే బైపాస్ ఆపరేషన్ అంటారు. ఇక బైపాస్ యాంజియోప్లాస్టీ స్టెంట్లలో ఏది బాగా పనిచేస్తుందో, దేంతో ముప్పు తక్కువ ఉంటుందో అంచనా వేసేందుకు సింటాక్స్ స్కోర్ మరియు యూరో స్కోర్ వంటివి ఉపయోగపడతాయండి. సింటాక్స్ స్కోర్ అంటే పూడిక వచ్చిన రక్తనాళం గుండెలో ఎంత భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది, పూడిక ఎంత పరిమాణంలో ఉంది, పూడికలో కాల్షియం ఉందా, నాళం పూర్తిగా మూసుకుపోయిందా వంటి అంశాలను బట్టి సింటాక్స్ స్కోర్ అయితే లెక్కిస్తారు. ఈ స్కోర్ ఎక్కువ ఉంటే సర్జరీ చేయడం మేలు. స్కోర్ ఒక మాదిరిగా ఉంటే సర్జరీ, యాంజియోప్లాస్టీ రెండిటిలో ఏది చేసినా పర్లేదు. స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం యాంజియోప్లాస్టీ మంచిదండి. ఇక యూరోస్కోర్, వ్యక్తి వయసు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, బీపీ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని దీన్ని లెక్కిస్తారు. గతంలో పక్షవాతం వచ్చిందా అనేది కూడా చూస్తారు. ఆపరేషన్ ను తట్టుకోగలరా లేదా అన్నది నిర్ధారించేందుకు ఈ స్కోర్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు అయితే తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. స్టంట్ లేదా బైపాస్లలో ఏది ఎవరికి ఉత్తమమని నిర్ధారించేందుకు వయస్సు, ఇతరత్ర ముప్పుల వంటివి కీలకమే. ఉదాహరణకు 75 ఏళ్ల వ్యక్తికి ఇతరత్ర ముప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు స్టంట్ పెట్టడమే మంచిది. అలాగే 40 ఏళ్ల వ్యక్తికి బైపాస్ చేస్తే మరో 10-15 ఏళ్లలో మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరమైతే తలెత్తచ్చు. అందువల్ల వీరికి ముందు స్టంట్ వేయడం మంచిది. తీవ్ర గుండెపోటు విడవకుండా నొప్పి, బీపీ స్థిరంగా లేకపోవడం వంటి లక్షణాలు కనబడుతున్నప్పుడు అవకాశం ఉంటే అత్యవసరంగా స్టెంట్ పెట్టడం మంచిది. ఒకసారి బీపీ పడిపోకుండా చూస్తే గుండె క్రమేపీ పుంజుకుంటుంది. అలాగే గుండెపోటు మూలంగా గుండె వైఫల్యం చెందుతున్న లక్షణాలు కనబడితే వెంటనే స్టెంట్ పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది. వీరికి సర్జరీ ఏర్పాట్లు చేసేసరికే పరిస్థితి చేదాటిపోయే అవకాశం కూడా ఉంటుందండి. సర్జరీనా స్టెంటా నిర్ణయంలో రోగి ఆర్థిక స్తోమతను పరిగణలోకి తీసుకోవటం కూడా అవసరమే. మందు పూసిన స్టెంట్ కన్నా కేవలం లోహపు స్టెంట్ పెడితే రక్తనాళం తిరిగి మూసుకుపోయే అవకాశాలు 30% ఎక్కువ. మధుమేహుల్లో ఈ ముప్పు 40-50% వరకు ఉంటుంది. కానీ వీరికి బేర్ మెటల్ స్టెంట్ పెడితే ఉపయోగం లేదు. అలాగని ఖర్చు పరంగా చూస్తే ఒక మెడికేట్ స్టెంట్ కు దాదాపు సర్జరీతో సమానంగా ఖర్చవుతుంది. 3 స్టెంట్లు పెడితే సర్జరీ కన్నా మించిపోతుంది. ఆర్థిక స్తోమత అంతంతే గలవారు ఉన్నదంతా పోగు చేసుకుని వచ్చిన స్టెంట్లకు సరిపోకపోవచ్చు. అందువల్ల చాలా స్టెంట్లు పెట్టాల్సిన అవసరం ఉన్నవారికి ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత తిరిగి రక్తనాళం మూసుకుపోతే మరోసారి స్టెంట్ గాని సర్జరీ గాని చేసేందుకు తగినంత ఆర్థిక స్తోమత లేని వారికి సర్జరీయే మేలు. ఒకవేళ స్టంట్ గాని సర్జరీ గాని రెండూ కుదరకపోతే ఒకే రక్తనాళంలో చాలా చోట్ల పూడికలు గల వారికి అన్ని చోట్ల స్టెంట్లు పెట్టాలంటే కష్టమే. బైపాస్ చేయాలన్నా కూడా కష్టమే. ఇలాంటప్పుడు పూడిక మూసుకోకుండా మందులతో నియంత్రణలో ఉంచేలా చూస్తారు. ముప్పు కారకాలను తగ్గించే మందులతో పాటు జీవన శైలిలో మార్పులు కూడా సూచిస్తారు. మొత్తానికి యాంజియోప్లాస్టీ, స్టెంట్ కానీ, బైపాస్ కానీ ఒక్కరితో ముగిసే ప్రక్రియలు కాకపోవచ్చని అందరూ గుర్తుంచుకోవాలి. వీటితో సమస్య శాశ్వతంగా తొలగిపోయినట్లు కూడా కాదండి. కొంతకాలానికి వేరే చోట పూడిక ఏర్పడచ్చు, స్టెంట్ సమర్థంగా పనిచేయకపోవచ్చు, రక్తనాళం హఠాత్తుగా మూసుకుపోవచ్చు, బైపాస్ చేసినా తిరిగి రక్తనాళం మూసుకుపోవచ్చు. అందువల్ల అత్యవసరంగా స్టెంట్ కానీ బైపాస్ కానీ చేయాల్సిన సందర్భాల్లో తప్పించి మిగతా సమయాల్లో ఏ నిర్ణయమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా ఏ చికిత్స చేసినా జీవన శైలిలో మార్పులు మాత్రం తప్పనిసరి. వాటిని సరిగ్గా పాటించకపోతే మళ్ళీ పూడికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే లిజనర్స్, విన్నారు కదా నేటి సమాచారం. మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటే

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రెడీ విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం సమాపక అసమాపక క్రియలు తెలుగు పాఠం వింటారు.
2: పిల్లలు, వనభోజనం కార్యక్రమం బాగుందా?
3: బాగుంది మాస్టారు.
2: అంతా భోజనాలు చేశారా?
3: చేశాం మాస్టారు.
4: మాస్టారు, మాస్టారు, భోజనం చేయగానే ఆటలాడకూడదంటే శంకర్ వినడం లేదు.
3: భోజనం చేయగానే నిద్రపోవడం మంచిది కాదని మీరే కదా సార్ చెప్పారు.
4: నేనేం నిద్రపోమని చెప్పలేదు, విశ్రాంతి తీసుకోవాలన్నానంతే.
2: శంకర్, నీలా మంచి మాటే చెప్పింది. తినగానే ఉరుకులు పరుగులు ఆరోగ్యరీత్యా మంచిది కాదు, అట్లాగే నిద్రపోవడం కూడా.
4: పోనీ, ఏదైనా మాట్లాడుకోవచ్చా మాస్టారు?
2: ఓ, భేషుగ్గా.
4: సందేహాలుంటే అడగొచ్చా మాస్టారు?
2: సందేహాలు అడగటానికి సమయంతో పనిలేదు, ఎప్పుడైనా అడగొచ్చు కౌముది. ఇంతకు నువ్వు అడగదలుచుకుందేమిటి?
4: క్రియా అంటే పని అని కదా మాస్టారు అర్థం. మరి మా అన్నయ్య ఏమో పని అనే కాకుండా వలే, లాగా, విధం అని కూడా చెప్పాడు, అదెట్లా?
3: అదేం కాదు, క్రియ అంటే పనిని తెలిపే మాట. అది భాషా భాగాలలో ఒకటి.
4: అది ఏ భాగాల్లో ఉన్నా క్రియ అంటే పని అని అర్థం. కౌమిది చెప్పిందే కరెక్టు.
2: మీరందరూ సరిగ్గానే చెబుతున్నారా. క్రియ అంటే భాషా భాగాల్లో ముఖ్యమైంది. దానికి పని అని, వలే అని అర్థాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఒకే పదానికి వేర్వేరు అర్థాలుంటే నానా అర్థాలు అని అంటారు.
4: క్రియా అంటే భాషా భాగాల్లో మూడవదా? ఇంకా ఏమేముంటాయి అందులో?
5: నాకు తెలుసు భాషా భాగాలు 5. అవి వరుసగా నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం.
2: బాగా చెప్పావమ్మా. పేర్లను తెలిపే మాటలు నామవాచకాలు, పేర్లకు బదులుగా వాడే మాటలు సర్వనామాలు, పనిని తెలియజేసే మాటలు క్రియలు. ఇవి వాక్యానికి జీవగర్ర లాంటివి. క్రియననుసరించే కాలాన్ని, వాక్యాన్ని నిర్ణయించడం జరుగుతుంది కూడా.
3: అయితే క్రియలు చాలా రకాలుగా ఉంటాయా మాస్టారు?
2: అవునయ్యా, క్రియ చేసే పనిని బట్టి, వాక్యంలో దాని స్థానాన్ని బట్టి, క్రియ ఉన్న రూపాన్ని బట్టి అనేక రకాలుగా క్రియను వర్గీకరించారు.
4: అంటే క్రియ ఒక రూపంలో ఉండదా మాస్టారు?
2: ఉండదమ్మా. మాట వరసకి నీల మాట్లాడుతుంది అని అంటాం కదా, అదే శంకరైతే మాట్లాడుతున్నాడు అనాలి. అంటే లింగం మారినప్పుడు క్రియారూపం మారింది, అట్లాగే వచనం మారినప్పుడు, కాలం మారినప్పుడు క్రియారూపాలలో మార్పు తప్పనిసరి. అతడు మాట్లాడుతున్నాడు అంటాం ఏకవచనంలో, అదే బహువచనమైతే మాట్లాడుతున్నారు అంటాం కదా. అదేవిధంగా నిన్న మాట్లాడింది అంటాం, రేపు మాట్లాడుతుంది అంటాం, మాట్లాడితే, మాట్లాడేందుకు, మాట్లాడినా అంటూ అనేక రూపాలు మనం గ్రహించవచ్చు. అవునా
4: మాస్టారు? అనేక రూపాల్లోకి క్రియ మారినా అసలు రూపం కూడా ఏదో ఒకటి ఉంటుంది కదండి.
2: బాగా గ్రహించావు కౌముది. ఎన్ని రూపాల్లోకి మారినా క్రియకు మూల రూపం ఒకటి ఉంటుంది, దాన్నే ధాతువు అంటాం. ఇంతవరకు మనం మాట్లాడు అనే మాటకు వేర్వేరు రూపాలు గమనించాం. అట్లాగే చేయు, వచ్చు, తిను, చదువు,

0: చూడు అనేవి ధాతువులు.
1: అంటే వచ్చు అనే ధాతు నుండి వస్తుంది, వచ్చింది, వస్తున్నాడు, వస్తారు, వస్తే, వచ్చి, వస్తు మొదలైన క్రియారూపాలు ఏర్పడతాయన్నమాట. అంతేనా మాస్టారు?
0: అంతేనమ్మా.
2: మరి క్రియల్లోని ప్రధాన రూపాలేవో చెప్పండి మాస్టారు.
0: క్రియలోని ప్రధాన రూపాలు రెండు. ఒకటి సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ.
1: అంటే నాకు తెలుసు మాస్టారు, నేను చెప్పనా? పూర్తి అయిన క్రియను సమాపక క్రియ అని, పూర్తి కాకుండా ఉన్న క్రియను అసమాపక క్రియ అని అంటారు.
0: బాగా చెప్పావమ్మా. దీనికి ఉదాహరణ కూడా చెప్పగలవా?
2: నేను చెప్తాను మాస్టారు. నేను వనభోజనానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే వాక్యం ఉందనుకోండి. అందులో వచ్చి అనేది అసమాపక్రియ, నేర్చుకున్నాను అనేది సమాపక్రియ.
0: సభాష్ శంకర్, చేయు అనే ధాతువును ఆధారంగా ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ నువ్వు చెప్పగలవా కౌముది?
3: చెబుతాను మాస్టారు. చేయు అనే ధాతువు నుండి చేశాను అనేది సమాపక క్రియ, చేసి అనేది అసమాపక క్రియ. అంతేనా మాస్టారు?
0: సరిగ్గా చెప్పావు కౌముది. ఇప్పుడు నేనొక ధాతువు చెబుతాను. దాని క్రియారూపాన్ని మూడు కాలాల్లో, అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు అన్వయించి చెప్పాలి. ఎవరు చెప్తారు?
2: నేను చెప్తాను మాస్టారు.
1: నేను చెప్తాను మాస్టారు.
3: నేను కూడా చెప్తాను మాస్టారు.
0: సరే సరే సరే. భూతకాల రూపం కౌముది చెబుతుంది, నీల వర్తమాన కాలం చెబుతుంది, శంకర్ భవిష్యత్ కాల రూపం చెబుతాడు. సరేనా?
4: సరే మాస్టారు.
0: చూచు అనే ధాతువు ఆధారంగా మూడు వాక్యాలు చెప్పండి.
3: నేను అందమైన ప్రకృతిని చూశాను.
1: నేను అందమైన ప్రకృతిని చూస్తున్నాను.
2: నేను ఇంకా అందమైన ప్రకృతిని చూస్తాను.
0: ఓహో, చాలా బాగుంది. ఇదే క్రియను బహువచనంలోకి మార్చి చెప్పండి చూద్దాం.
3: మేము పచ్చని చెట్లను చూశాము.
1: మేం అడవి అందాలను చూస్తున్నాం.
2: మేం కొత్త ప్రాణులను చూస్తాం.
0: దీని ద్వారా మీరేం గమనించారు? వచనం మారినప్పుడు క్రియారూపం మారుతుంది. మీరు ఇంతవరకు చెప్పినవన్నీ సమాపక క్రియలా అసమాపక క్రియలా?
4: సమాపక క్రియలే.
0: సమాపక క్రియారూపం లింగం మారినప్పుడు మారుతుందా?
2: లింగం మారితే క్రియ కూడా మారుతుంది మాస్టారు.
1: అదెట్లా? లింగం అంటే స్త్రీలింగం, పుల్లింగం. ఉత్తమ పురుష అంటే నేను, మేము. ఏ లింగమైనా ఉత్తమ పురుషలో క్రియారూపం మారదు. ఎట్లాగంటే స్త్రీలింగమైనా పుల్లింగమైనా వస్తున్నాను, వస్తున్నాం అని చెప్తాం కదా.
0: బాగా చెప్పావమ్మా. మధ్యమ పురుషలో కూడా వచనాన్ని బట్టే క్రియారూపం మారుతుంది, కానీ లింగాన్ని బట్టి మారదు. అర్థమైందా కౌముది?
3: స్త్రీలింగమైనా పుల్లింగమైనా నీవు చేయి, మీరు చేయండి అని అంటాం. నిజమే.
0: మరి ప్రథమ పురుషలో మాత్రం తేడా ఉంటుంది. ఒకసారి వాక్యప్రయోగం చేసి చూడండి.
2: నిజమే మాస్టారు. ప్రథమ పురుష అంటే అతడు, ఆమె, అది, అవి, వారు అనేవి కదా. లింగం మారినప్పుడు అతడు చేస్తున్నాడని, ఆమె చేస్తున్నది అని వేరువేరుగా చెబుతాం.
0: బహువచన రూపంలో మార్పు ఉంటుందా నీలా?
1: ఉండదు మాస్టారు. స్త్రీలింగమైనా పుల్లింగమైనా వాళ్ళు వస్తున్నారు అని అంటాం కదా.
3: బహువచన రూపంలో మనుషులుగాక పశువులు గాని, పక్షులు గాని, యంత్రాలు గాని ఉంటే క్రియారూపం మారుతుందండి.
4: ఎలా మారుతుంది?
0: ఏమో అనుకున్నా కౌముది, నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు. ఇంతవరకు సమాపక క్రియ వేర్వేరు కాలాల్లో, వచనాల్లో, లింగాల్లో ఏ రూపంలో ఉందో తెలుసుకున్నారు కదా. మరి అసమాపక క్రియ కూడా పై సందర్భాల్లో మారుతుందా, ఒకే రూపంలో ఉంటుందా? ఆలోచించి చెప్పండి చూద్దాం.
2: వచనం మారినంత మాత్రాన అసమాపక్రియ రూపంలో మార్పు ఉండదు మాస్టారు.
0: అది ఎలాగో ఒక ఉదాహరణ చెబుతాను, గమనించండి. తిను అనే ధాతువుకు తిన్నాను అనేది సమాపక క్రియ, తిని అనేది అసమాపక క్రియ. ఈ తిని అనే అసమాపక రూపం ఏకవచన బహువచనాల్లోనూ మారదు. నేను తిని, మేము తిని, నీవు తిని, మీరు తిని, అతడు తిని, వాళ్ళు తిని, అవి తిని అని ఏ పురుషలో ఏ వచనంలో ప్రయోగించినా ఒకే రూపంలో ఉంటుంది కదా. మరి లింగం మారినప్పుడు అసమాపక క్రియ రూపం మారుతుందా నీలా?
1: మారదు మాస్టారు. ఆడవాళ్ళు పాడి, మగవాళ్ళు పాడి, అమ్మాయిలు పాడి, కోకిలలు పాడి అంటాం కదండి.
0: పాడటం అనే క్రియకు అసమాపక క్రియారూపం సరిగ్గా చెప్పావమ్మా.
3: కాలం మారినా అసమాపక క్రియారూపం మారకుండా ఉంటుందా మాస్టారు?
0: బాగా అడిగావు కౌముది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో అసమాపక క్రియారూపం మారుతుంది. ఉదాహరణకి చదువు అనే ధాతువు అసమాపక క్రియారూపం భూతకాల

0: కాలంలో చదివి అని, వర్తమాన కాలంలో చదువుతూ అని, భవిష్యత్ కాలంలో చదివి అని వస్తుంది. అంటే భూత భవిష్యత్ కాలాల్లో అసమాపక క్రియారూపం ఒకేలా ఉంటున్నది, వర్తమాన కాలంలో మాత్రం వేర్వేరుగా ఉంటుందని తెలుస్తుంది కదా.
1: మారిన అసమాపక క్రియారూపాలకు ప్రత్యేకంగా పేర్లేమైనా ఉన్నాయా మాస్టారు?
0: బాగా అడిగావమ్మా. సాధారణంగా భూతకాలంలో వచ్చే అసమాపక క్రియను త్వార్థం అంటారు.
2: త్వార్థమా మాస్టారు?
0: కాదు కాదు, కాకు దీర్ఘం, తావత్తు వావత్తు పలకాలి, అది త్వార్థం. అట్లాగే వర్తమాన కాలంలోని అసమాపక క్రియను శత్రర్థం అని అన్నారు.
1: అసమాపక క్రియలకు ఇంకా వేరే రూపాలు, వేరే పేర్లు ఉన్నాయా మాస్టారు?
0: ఉన్నాయమ్మా. ధాతువు మీద తే గాని ఇతే గాని చేరినప్పుడు దాన్ని చేదర్థం అన్నారు. ఉదాహరణకు వచ్చు ప్లెస్తే వస్తే, పడు ప్లెస్తే పడితే. అట్లాగే ధాతువు మీద నా గాని ఇనా గాని చేరితే దాన్ని అప్యర్థం అన్నారు.
3: అప్యర్థానికి ఉదాహరణ నేను చెప్పనా మాస్టారు?
0: చెప్పు శంకర్.
3: వచ్చు ప్లస్ నా అంటే వచ్చిన, చేయు ప్లస్ నా చేసిన.
1: ఇటువంటి క్రియలు ఏ సందర్భాల్లో వస్తాయో నేను చెప్తాను మాస్టారు.
0: చెప్పమ్మా.
1: ఎవరు వారించినా అతడు మంచి పనులు చేయడం మానలేదు, వర్షాలు కురిసినా చెరువులు నిండలేదు.
2: చేదర్థం వచ్చే సందర్భాలకు వాక్యాలు నేను చెప్పనా మాస్టారు?
0: చెప్పుకోముది.
2: బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, విహారయాత్రలు చేస్తే విజ్ఞానం పెరుగుతుంది.
0: సమాపక క్రియలైనా వాటికి వ్యతిరేక క్రియారూపాలుంటాయి. ఉదాహరణకి ఒక ధాతువు తీసుకుని వివిధ సమాపక అసమాపక క్రియారూపాలను, వాటికి వ్యతిరేక అర్థాలను గమనిద్దాం. వచ్చు అనే ధాతువుకు ఒకరు సమాపక క్రియారూపాలను, మిగతా ఇద్దరు వ్యతిరేక రూపాలను చెప్పండి.
4: నేను సమాపక రూపాలు చెప్తాను, మీరు వ్యతిరేక రూపాలు చెప్తారా?
1: చెబుతాం.
4: వచ్చింది.
2: వచ్చలేదు.
0: అట్లా నవ్వకూడదు. ధాతువుననుసరించి కౌముది చెప్పబోయింది, కాని వ్యతిరేక రూపంలో పదస్వరూపం కూడా ఒక్కొక్కసారి మారుతుందని గమనించండి. ఆలోచించి సరైన రూపం చెప్పు కౌముది.
2: వచ్చిందికి వ్యతిరేక క్రియ రాలేదు.
1: వచ్చింది అనే మాటకు పోయింది అనేది వ్యతిరేక క్రియ కాకూడదా మాస్టారు?
0: కావచ్చు, కానీ క్రియలన్నిటికీ ఈ రకంగా వ్యతిరేక రూపాలు చెప్పలేం. అందుకే ధాతువుననుసరించే వ్యతిరేక క్రియారూపం చెబుతుంటాం. ఉదాహరణకి నేను చెబుతున్నాను, నీవు వింటున్నావు. చెప్పడానికి వ్యతిరేక క్రియ వినడం కాదు కదా.
1: అయితే చెప్పడం వ్యతిరేకం చెప్పకుండటం, వినడం అనే మాటకు వినకుండటం లేదా వినకపోవడం అనే వ్యతిరేక రూపం చెప్పాలి, అంతే కదండి?
0: అంతేనమ్మా. ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చు అనే క్రియకు వేర్వేరు కాలాల్లో వచనాల్లో వ్యతిరేక రూపాలు చెప్పగలరా?
1: చెప్తాం మాస్టారు.
0: అందరూ ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పండి. వరుసలో ముందు కౌముది, తర్వాత నీల, చివరగా శంకర్ చెప్పాలి. ఇప్పుడు వచ్చాడు అనే క్రియకు వ్యతిరేకం.
2: రాలేడు.
0: నీల, వస్తున్నాడు.
1: రావడం లేదు.
0: శంకర్ నువ్వు చెప్పు. వస్తాడు.
4: రాడు.
0: శభాష్. అట్లాగే స్త్రీలింగ శబ్దానికి చెప్పండి. ముందు కౌముది చెప్తుంది, వచ్చింది.
2: రాలేదు.
0: నీల, వస్తున్నది.
1: రావడం లేదు.
0: శంకర్, వస్తుంది.
4: రాదు.
0: ఇప్పుడు మూడు కాలాల్లో బహువచన రూపాలు పరిశీలిద్దాం. భూతకాలం, వచ్చారు.
2: రాలేదు.
0: వస్తున్నారు అనే వర్తమాన క్రియకు
1: రావడం లేదు.
0: అట్లాగే వస్తారు అనే భవిష్యత్ కాలాన్ని సూచించే క్రియకు
4: రారు.
1: మూడు కాలాలతో పాటు తద్ధర్మార్థక కాలం అనే మరో రూపం ఉంటుంది కదా మాస్టారు?
2: తద్ధర్మార్థక కాలం అంటే ఏంటి?
0: భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో అన్ని కాలాలకు సంబంధించింది అని అర్థం. ఇది కూడా క్రియ ఆధారంగానే నిర్ణయింపబడుతుంది.
1: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది తద్ధర్మార్థక కాలాన్ని సూచిస్తుంది కదా మాస్టారు?
0: అవునమ్మా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే సూర్యుడు ఎప్పుడైనా తూర్పున ఉదయిస్తాడు అని అర్థం. నిన్న ఉదయించాడు, నేడు ఉదయిస్తున్నాడు, రేపు ఉదయిస్తాడు. అట్లాగే తల్లి బిడ్డలను ప్రేమిస్తుంది, ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తాడు, రైతులు పొలం పనులు చేస్తారు, చేపలు నీటిలో శ్వాసిస్తాయి మొదలైనవన్నీ కూడా. సాధారణంగా తద్ధర్మార్థక కాలాలకు వ్యతిరేక క్రియలు చెప్పకూడదు, ఎందుకంటే తద్ధర్మార్థక క్రియలు నిత్యసత్యాలు, సరే

0: ఇంతసేపు చాలా విషయాలు చర్చించాం కదా, ఏమేం చర్చించామో ఒక్కసారి మననం చేసుకుందాం.
1: సరే మాస్టారు.
0: కౌముది, క్రియ అంటే ఏంటో నువ్వు చెప్పు.
2: పనిని తెలియజేసే పదం క్రియ. ఇది భాషా భాగాల్లో ముఖ్యమైంది.
0: నీలా, క్రియ ఎన్ని రకాలు?
3: క్రియ అనేక రకాలుగా ఉంటుంది. అందులో సమాపక క్రియ, అసమాపక క్రియ అనేవి ముఖ్యమైనవి. పని పూర్తి అయిన స్థితిని తెలిపేది సమాపక క్రియ, పూర్తి కాని క్రియ అసమాపక క్రియ.
0: అంతేకాదు, సమాపక క్రియ వాక్యం పూర్తి అయిన స్థితిని సూచిస్తుంది, అసమాపక క్రియతో వాక్యం పూర్తి కాదు. కౌముది, క్రియమూల రూపాన్ని ఏమంటారో నువ్వు చెప్పు.
2: క్రియమూల రూపాన్ని ధాతువు అంటారు మాస్టారు.
0: సమాపక క్రియ ఎన్ని రూపాల్లో కనిపిస్తుంది కౌముది?
2: నాలుగు రూపాల్లో మాస్టారు. భూత, వర్తమాన, భవిష్యత్, తద్ధర్మార్థక రూపాలు.
3: ఇవి లింగం, వచనం, పురుషను బట్టి మారుతూ ఉంటాయి మాస్టారు.
0: మరి అసమాపక క్రియలంటే?
2: పూర్తి కాని క్రియ, అసమాపక క్రియ. ఈ క్రియ వాక్యం పూర్తి కాని స్థితిని తెలియజేస్తుంది. తిని, చూసి, వచ్చి, చదివి, విని మొదలైనవి అసమాపక క్రియలు.
0: అసమాపక క్రియలు ఎన్ని విధాలుగా ఉంటాయి?
3: ఇందులో కూడా చాలా రకాలున్నాయి మాస్టారు. వాటిలో త్వార్థం, శత్రర్థం, ఛేదర్థం, అప్యర్థం ప్రధానమైనవి. భూతకాలిక అసమాపక క్రియను త్వార్థం అని, వర్తమానకాల అసమాపక క్రియను శత్రర్థం అని అంటారు.
2: క్రియ మీద తే గాని ఇతే గాని చేరడాన్ని ఛేదార్థకం అని, నా గాని ఇనా గాని చేరడాన్ని అప్యర్థకమని అంటారు.
0: పిల్లలు, సమాపక క్రియలు అసమాపక క్రియలను గురించి బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడితో ఈ చర్చ ఆపేసి ఇక్కడ చూడాల్సిన మిగతా ప్రదేశాలను చూద్దాం పదండి.
1: సరే మాస్టారు.
4: మీరు ఇంతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం సమాపక అసమాపక క్రియలు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హై స్కూల్ విద్యార్థుల కోసం అకర్మక సకర్మక క్రియలు తెలుగు పాఠం వింటారు.
5: ఒరే బద్రి, మామయ్య ఎక్కడున్నాడ్రా?
6: మామయ్య ఇంట్లో ఉన్నాడ్రా.
5: పద, మన సందేహం అడుగుదాం.
6: మామయ్య ఏదో చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేస్తే కోపడతాడేమో, తర్వాత అడుగుదాం గాని ఇటురా.
5: ఏమనర్లేరా, ఎప్పుడు ఏ సందేహం వచ్చినా అడగమని చెబుతాడు కదా. సందేహం కలిగినప్పుడే అది తీర్చుకోవాలి. నీకెందుకు, నేను అడుగుతాను కదా.
6: వద్దురా.
5: నువ్వు నోరు ముసుకొని నాతోరా అంతే.
0: ఏంటి, మళ్ళీ దెబ్బలాట మొదలైందా?
6: నేను చెప్పానా? పద,
5: దెబ్బలాట కాదమ్మయ్యా, ఓ సందేహం వస్తే అడుగుదామని.
0: ఓహో, సందేహమా? అయితే అడుగు.
5: వాక్యం, రసాత్మకం, కావ్యం అంటే ఏంటి మామయ్య?
0: ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చిందిరా? అయినా అది మీ స్థాయికి చాలా పెద్ద మాట. రసాత్మకమైన ఒక్క వాక్యమైనా కావ్యంతో సమానం అని దానికి అర్థం. సాహిత్య దర్పణం అనే విమర్శా గ్రంథంలో విశ్వనాథుడనే పండితుని వ్యాఖ్య ఇది. ఇంతకు ఇది మీ పుస్తకంలో ఉందా?
5: లేదు మామయ్య, నిన్న రాత్రి అన్నయ్య వాళ్ళు చర్చించుకుంటుంటే విన్నాను, తెలుసుకోవాలనిపించింది.
0: భలేవాడివే, ఇంతకు నీకు వాక్యం అంటే తెలుసా?
6: కొన్ని పదాల కలయికతో ఏర్పడేది వాక్యం.
5: కాదు, అర్థవంతమైన పదాల కలయికతో ఏర్పడేది వాక్యం.
0: రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు. పదం అంటేనే అర్థవంతమైన అక్షర సముదాయం. అర్థవంతమైన పదాలు కలిసినంత మాత్రాన వాక్యం ఏర్పడదు. రెండు విరామ చిహ్నాల మధ్యనున్న అర్థవంతమైన పదం లేదా పదాల సమూహం వాక్యం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్షరంతో, ఒక్క పదంతో కూడా వాక్యం ఏర్పడుతుంది. రా, కూర్చో, ఏం, వస్తున్నా మొదలైనవి కూడా వాక్యాలే.
5: వాక్యాలు చాలా రకాలు ఉన్నాయి కదా మామయ్య.
0: అవునరా, వాక్యాలు ప్రధానంగా క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని రెండు రకాలు.
6: అవును, వాక్యాన్ని నిర్ణయించడంలో క్రియ చాలా ముఖ్యమైనదని మా టీచర్ చెప్పారు.
0: ఇంకా ఏం చెప్పారురా?
6: సకర్మక క్రియ, అకర్మక క్రియ అని చెప్పారు మామయ్య. అదే సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి వాటి గురించి చెప్పవా?
0: వాక్యంలో క్రియ చాలా ముఖ్యమైందని తెలుసుకున్నారు కదా. ఒక సామాన్య వాక్యంలో క్రియగాక ఇంకా ఏముంటాయి?
6: కర్త, కర్మ ఉంటాయి.
0: శభాష్ బద్రి, కర్మకు ప్రాధాన్యం ఉన్న వాక్యాన్ని సకర్మక వాక్యం అని, లేని వాక్యాన్ని అకర్మక వాక్యం అని అంటారు.
5: కొంచెం వివరంగా చెప్పు మామయ్య.
0: వాల్మీకి రామాయణం రచించాడు అనే వాక్యం ఉంది కదా, ఇందులో కర్మ ఏది?
6: రామాయణం.
0: వాల్మీకి ఏం రచించాడు అనే ప్రశ్నకు అది సమాధానంగా నిలుస్తున్నది కదా. ఇందులో రచించడం అనే

0: క్రియ కర్మతో సంబంధాన్ని, కర్మ ప్రాధాన్యాన్ని తెలుపుతున్నది. ఈ విధంగా దేనిని, ఎవరిని అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే వాక్యాలను సకర్మక వాక్యాలని, వాటికి ఆధారమైన క్రియలను సకర్మక క్రియలు అని అంటారు.
1: అంటే కర్త, కర్మ, క్రియ ఉన్న వాక్యాలని సకర్మక వాక్యాలేనా?
0: సరిగ్గా గ్రహించావు రాజు. కర్త, కర్మ, క్రియ ఉన్నవన్నీ సకర్మక వాక్యాలే. ఆ వాక్యాల్లోని క్రియలు సహజంగానే సకర్మక క్రియలు.
2: కర్మలేని వాక్యాలన్నీ అకర్మక వాక్యాలు, ఆ వాక్యాల్లోని క్రియలన్నీ అకర్మక క్రియలా?
0: కాదు, వాక్యంలో క్రియకే అత్యంత ప్రాధాన్యం. కర్మ ఉన్న వాక్యాలు సకర్మక వాక్యాలు. క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అవి సకర్మక వాక్యాలే. అక్కడ ఉండే క్రియలన్నీ సకర్మక క్రియలే.
1: ఏదైనా ఉదాహరణతో చెప్పండి మామయ్య.
0: రాజు, నువ్వు గులాబీ మొక్కను పెంచుతున్నావు కదా?
1: అవును మామయ్య.
0: రాజు గులాబీ మొక్కను పెంచాడు అనే వాక్యం ఉంది. ఇది సకర్మక వాక్యమా అకర్మక వాక్యమా?
2: సకర్మక వాక్యం.
0: ఇందులో సకర్మక క్రియ ఏది?
2: పెంచు అనేది.
0: ఆ చుట్టుపక్కల గడ్డి పెరుగుతుంది. ఈ వాక్యంలోని క్రియ ఏదో చెప్పండి.
1: పెరుగుతుంది అనేది.
0: అది సకర్మకమా అకర్మకమా?
2: ఎట్లా తెలుసుకోవడం?
0: బాగా అడిగావురా. అలా అడగాలి. దేనిని, ఎవరిని అనే ప్రశ్నలకు సమాధానం దొరికితే అది సకర్మకం. ఇప్పుడు ఆలోచించి చెప్పు చూద్దాం.
2: గడ్డి పెరుగుతుంది, దేనిని, ఎవరిని, సమాధానం లేదు. ఇది అకర్మక క్రియ మామయ్య.
0: ఒక్కొక్కసారి కర్మ ప్రత్యక్షంగా ఉండదు, అయినా అది సకర్మకం అని తెలిసిపోతుంది. ఒక ఉదాహరణ గమనించండి. రాగిణి ప్రశంసించింది అనే వాక్యం ఉంది. ఈ వాక్యానికి ఎవరిని ప్రశంసించింది, దేన్ని ప్రశంసించింది అనే ప్రశ్నలు వేసుకోవచ్చు. దానికి సమాధానం ఫలానా అని స్పష్టం కాకున్నా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది కదా. తమ్ముణ్ణి ప్రశంసించి ఉండవచ్చు, లేదా ఒక మంచి పనిని ప్రశంసించి ఉండవచ్చు.
1: ఇంకొన్ని ఉదాహరణలు చెప్పండి మామయ్య.
0: సరే, సీత తిట్టింది అనే వాక్యం.
1: ఎవరిని, ఎవరినో ఒకరిని, ఇది సకర్మక వాక్యమే మామయ్య.
0: అలాగే బద్రి, సీత ఏడ్చింది అనే వాక్యం.
2: ఎవరిని, దేనిని, ఇది అకర్మక వాక్యం.
0: శభాష్, ఇప్పుడు చెప్పండి. సముద్రం పొంగింది ఈ వాక్యం
1: దేనిని, ఎవరిని, ఇది అకర్మకమే.
0: దేనిని, ఎవరిని అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు కదా, కాబట్టి అది అకర్మకం. సరే, ఈ వాక్యం చూడండి. సముద్రం ముంచెత్తింది. రాజు, నువ్వు చెప్పు.
1: ఎవరిని, దేనిని, దేన్నో ముంచెత్తింది, ఇది సకర్మక వాక్యమే మామయ్య. కాకపోతే కర్మ పరోక్షంగా ఉంది.
0: చాలా బాగా చెప్పావు రాజు. క్రియ ఆధారంగానే ఒక వాక్యం సకర్మకమో అకర్మకమో గుర్తించగలుగుతున్నాం. కర్మను కోరేడి క్రియలు అంటే కర్మను స్పష్టపరిచే క్రియలు సకర్మక క్రియలని గుర్తుపెట్టుకోండి. కేవలం క్రియలో నుండే ఏది సకర్మకమో ఏది అకర్మకమో గుర్తించవచ్చు. ఇంతవరకు మనం చర్చించిన ఉదాహరణలే గమనిస్తే పెరుగు, పెంచు అనే మాటలొచ్చాయి. వీటిలో సకర్మకమేది అకర్మకమేది బద్రి?
2: పెరుగు లేదా పెరగడం అకర్మక క్రియ, పెంచు లేదా పెంచడం సకర్మక క్రియ.
0: ఇప్పుడు మరో ఉదాహరణ. తిను అనే ఒక క్రియ ఉంది. ఇది ఎప్పుడైనా కర్మను కోరుతుంది.
1: అవును మామయ్య, కొన్ని క్రియలు తప్పక కర్మను కోరుతాయి. తినడం అనే క్రియ కర్మ లేకుండా సాధ్యం కాదు కదా. ఏమీ లేకుండా తినడం అనే క్రియనే ఉండదు. అతడు తింటున్నాడు అని కర్మ లేకుండా వాక్యం చెప్పినా దేన్నో తింటున్నాడు అనే సమాధానం మనకు లభిస్తుంది కదా. కర్మ పరోక్షంగా ఉన్నా ప్రత్యక్షంగా ఉన్నా అది సకర్మక క్రియే.
0: చాలా బాగా అర్థం చేసుకున్నావు రాజు. బద్రి, ఇటువంటి క్రియలు ఇంకేమైనా ఉన్నాయేమో ఆలోచించు.
2: కొట్టు, తిట్టు, వండు, చూడు, కాలు, నాను.
0: కొట్టు, తిట్టు, వండు, చూడు సకర్మక క్రియలే, కానీ కాలు, నాను అకర్మక క్రియలు.
2: అదెట్లా?
0: కాయలు కొడుతున్నాడు, ఆమె పిల్లాన్ని తిడుతున్నది, అమ్మ వండుతున్నది, వాళ్ళు టీవీ చూస్తున్నారు అని ఏ రకంగా వాక్యాలు చేసినా అవి సకర్మక క్రియలని తెలిసిపోతున్నాయి. కానీ కాలు అనే క్రియ ఉంది. కాలు అంటే మన శరీరంలోని భాగం కాదు, కాలడం అని అర్థం. ఇల్లు కాలుతుంది,
3: లేదా ఇల్లు కాలిపోతుంది

0: అనే వాక్యం చేశాం. ఇది సకర్మకమేనా బద్రి?
1: దేనిని, ఎవరిని అనే ప్రశ్నలకు జవాబులు లేవు. ఇది అకర్మక క్రియ మామయ్యా.
2: అలాగే నాను అనే క్రియ చెప్పావు. రవి నానుతున్నాడు అనే వాక్యం ఉందనుకోండి, ఇప్పుడు నాను లేదా నానడం అనేది సకర్మక క్రియ అవుతుందా?
3: కాదు మామయ్యా, ఇక్కడ కూడా దేనిని ఎవరిని అనే ప్రశ్నలకు జవాబు దొరకదు.
2: కానీ అకర్మక క్రియలను సకర్మక క్రియలుగా మార్చవచ్చు. కాలు అనే క్రియను కాల్చు అని చేస్తే అది సకర్మక క్రియ అవుతుంది. ఉదాహరణకి, లంక కాలుతుంది అన్న వాక్యంలోని క్రియ అకర్మక క్రియ కదా. హనుమంతుడు లంకను కాల్చాడు అంటే
1: సకర్మక క్రియ. అంటే నాను అనే అకర్మక క్రియను నాంచు అనే సకర్మక క్రియగా మార్చవచ్చు కదా మామయ్య.
2: సరిగ్గా చెప్పావురా. దాంతో ఒక వాక్యం చెప్పు చూద్దాం.
1: అమ్మ బట్టలు నానబెట్టింది.
2: చాలా బాగా చెప్పావురా
3: మామయ్య. మీరు కొన్ని అకర్మక క్రియలు చెప్పండి, వాటిని మేము సకర్మక క్రియలుగా మారుస్తాం.
2: సరే చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయండి. ముందుగా బద్రి చేస్తాడు, సరేనా?
3: సరే మామయ్య.
2: బద్రి దిగు.
1: దించు.
2: నువ్వు చెప్పు రాజు. వంగు.
3: వంగించు. కాదు కాదు, వంచు.
2: బద్రి ఆగు.
1: ఆగడం, ఆపడం, ఆపు.
2: ఆపు అనేది సరైన రూపం. నువ్వు చెప్పు రాజు. నడుచు.
3: నడుపు లేదా నడిపించు.
2: బద్రి నువ్వు చెప్పు. చచ్చు.
1: చంపు.
2: శభాష్. రాజు అంటు.
3: అంటించు.
2: అలాగనమాట. బద్రి ఉడుకు.
1: ఉడికించు.
2: బాగా చెప్పావురా. కురియు.
3: కురిపించు. మామయ్య, ఇట్లా క్రియారూపంలో గాక వాక్యరూపంలో చెబితే మరింత బాగుంటుంది కదా.
2: సరే అట్లే కానండి, నేను అకర్మక క్రియ చెబుతాను, దానికి వాక్యం చెప్పి సకర్మక క్రియతో కూడా ఒక వాక్యం చెప్పాలి మీరు, సరేనా?
3: సరే మామయ్య.
2: వంగు అనే మాటకు అకర్మక వాక్యం సకర్మక వాక్యం చెప్పు బద్రి.
1: వంగు అనేది అకర్మక క్రియ, మొక్క వంగింది అనేది అకర్మక వాక్యం, రవి మొక్కను వంచాడు అనేది సకర్మక వాక్యం, వంచు అనేది సకర్మక క్రియారూపం.
2: చాలా బాగా చెప్పావురా. రాజు ఆగు అనే క్రియకు నువ్వు చెప్పు.
3: ఆగు అనేది అకర్మక క్రియ, బస్సు ఆగింది అనేది అకర్మక వాక్యం, ఎందుకంటే ఇందులో బస్సు అనేది కర్త, ఆగడం అనేది క్రియ, కర్మ గాని కర్మను కోరడం గాని లేదు. ఈ ఆగు అనే అకర్మక క్రియను ఆపు అనే సకర్మక క్రియగా మార్చవచ్చు. వాక్యం రూపంలో చెబితే డ్రైవరు బస్సును ఆపాడు అవుతుంది.
2: శభాష్ శభాష్, చాలా బాగా చెప్పావురా. క్రియాపదాన్ని అకర్మక సకర్మక వాక్య రూపాల్లో చెప్పండి చాలు. ముందుగా రాజు నువ్వు చెప్పు. దిగు అనే క్రియ.
3: దిగు అనేది అకర్మక క్రియ, ప్రయాణికులు బస్సు దిగుతున్నారు అనేది అకర్మక వాక్యం, అమ్మ పాపను బస్సు నుండి దించుతున్నది అనేది సకర్మక వాక్యం, దించు అనేది సకర్మక క్రియ.
2: బాగా చెప్పావురా. ఇప్పుడు ఆగు అనే క్రియను ప్రయోగించి నువ్వు చెప్పు బద్రి.
1: ఆగు అనేది అకర్మక క్రియ, గుర్రం ఆగింది అనేది అకర్మక వాక్యం, రౌతు గుర్రాన్ని ఆపాడు అనేది సకర్మక వాక్యం, ఆపడం సకర్మక క్రియ.
2: రాజు నువ్వు నడుచు అనే క్రియను గురించి చెప్పు.
3: పాప నడుస్తున్నది అనేది అకర్మక వాక్యం, అక్క పాపను నడిపిస్తున్నది అనేది సకర్మక వాక్యం, నడుచు అకర్మక క్రియ, నడుపు లేదా నడిపించు సకర్మక క్రియ.
2: బాగా చెప్పావురా. బద్రి చచ్చు అనే క్రియను ప్రయోగించి చెప్పు.
1: పాము చచ్చిపోయింది అకర్మక వాక్యం, రంగడు పామును చంపాడు అనేది సకర్మక వాక్యం, చచ్చు అనేది అకర్మక క్రియ, చంపు అంటే సకర్మక క్రియ.
2: బాగుంది, కానీ అకారణంగా జీవుల్ని చంపకూడదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది సరే, అంటు అనే క్రియకు అకర్మక సకర్మక ప్రయోగాలు నువ్వు నిరూపించు రాజు.
3: అంటు అనేది అకర్మక క్రియ, అంటించు అనేది సకర్మక క్రియ, వాక్యాల్లో ప్రయోగించినప్పుడు కాగితాలు అంటుకొని ఉన్నాయి అనేది అకర్మక వాక్యం, గిరిజ కాగితాలను అంటించింది అనేది సకర్మక వాక్యం.
2: అంటు అనే మాటకు ఇంకేదైనా అర్థముందా బద్రి?
1: అంటుకొను అంటే తగలబడు అనే అర్థం కూడా వస్తుంది కదా మామయ్య. గుడిసెలు అంటుకున్నాయి, ఎవరో ఆ గుడిసెలను అంటించి ఉంటారు అని కూడా అకర్మక సకర్మక వాక్యాలు చేయొచ్చు కదా.
2: బాగా చెప్పావు బద్రి. అంటు అంటే అంటుకట్టడం అనే అర్థం కూడా ఉంది మరి. అది సరేగాని బద్రి, కాగు అనే మాటకు అకర్మక సకర్మక రూపాలు

0: క్రియలో ఇంచు అనే ప్రత్యయం చేరుతున్నది.
1: ఆగు ఆపు, కాగు కాచు, పూ చు అనే ప్రత్యయాలు చేరడం వల్ల కూడా అకర్మక క్రియలు సకర్మక క్రియలుగా మారుతున్నాయి మామయ్య.
2: తెలిసింది కదా, అకర్మక క్రియలకు చూ ప్రత్యయం గాని పూ ప్రత్యయం గాని ఇంచు ప్రత్యయం గాని చేర్చి సకర్మక క్రియలుగా మార్చవచ్చు. అకర్మక క్రియలు సకర్మక క్రియల గురించి బాగా అర్థమైంది కదా?
0: అర్థమైంది మామయ్య. ఇక మేము వెళ్ళొస్తాం.
3: మేరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సమాపక అసమాపక క్రియలు మరియు అకర్మక సకర్మక క్రియలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నమస్కారం అండి, నేను మీ సీతారాం రాజు. ఈరోజు ఆధ్యాత్మికంలో మనం ముక్తేశ్వరం గురించి మాట్లాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలంలోని గౌతమి గోదావరి ఒడ్డున సాక్షాత్తు శ్రీరామ చంద్రునిచే ప్రతిష్ఠ జరిగినట్టుగా ఈ ముక్త కాంతాక్షణ ముక్తేశ్వర ఆలయానికి లోక ప్రసిద్ధి. పక్కనే శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయం కూడా ఉందండి. పూర్వం జయద్రుని భార్య తన భర్తసే శాపగ్రస్తురాలై తన బామగారిని వేడుకొనగా గౌతమి నదిలో స్నానం చేసి ఆ తీరంలో జ్యోతిర్లింగంను ప్రతిష్ఠించి తపస్సు చేయమని త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ్తో వచ్చి నీకు దర్శనం వచ్చినప్పుడు నీకు ముక్తి రాగలదని శాపగ్రస్తురాలు అయిన నువ్వు అప్పుడు ముక్తి పొందుతావని చెప్పారంట. అయితే అది మొదలు ఆమె జ్యోతిర్లింగ సన్నిధిలో నిరాహారి అయి తపస్సు ప్రారంభించి కోటిపల్లిలో శివలింగం ప్రతిష్ఠించిన శ్రీరాముడు పుష్పక విమానంలో అదే దారిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశంలో విమానం కదలక కిందకు దిగి వనములందు వెతక జ్యోతిర్లింగ సన్నిధిలో తపమాచరిస్తున్న ఈ జయద్రుని భార్య కనపడింది. అప్పుడు శ్రీరాముడు, అమ్మా నీవెవరు అని అడగగా రామవాక్యమును విన్న ఆమె రామునికి నమస్కరించి తన శాప వృత్తాంతం అంతా కూడా తెలిపారంట. అప్పుడు శ్రీరాముడు కూడా ఆ జ్యోతిర్లింగం స్తోత్రం చేయగా ఆ లింగం నుండి శంకరుడు ఉద్భవించి శ్రీరాముని ఆలింగనం చేసుకుని, ఓ రామ నీవు వచ్చేదవని చాలా కాలం నుండి ఈ లింగం యందు నిరీక్షిస్తున్నానని తెలియజేశాడు. అప్పుడు శ్రీరాముని కోరిక మేరకు శంకరుడు ఆ స్త్రీకి ముక్తిని ప్రసాదించగా ఆమె జ్యోతిర్లింగంలో ప్రవేశించి అదృశ్యమైందంట. అప్పుడు శంకరుడు ఆ లింగం చూసిన వారికి క్షణ మాత్రమే ముక్తి కలుగునని వరం ప్రసాదించారనేది మనకి చరిత్ర చెప్తున్న కథ. అందువల్లనే ఈ క్షేత్రం ముక్తి కాంతాక్షణ ముక్తేశ్వరుడుగా సార్థకమైంది. ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో మనకున్న క్షేత్రాలన్నీ కూడా చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయండి. ఒకవైపు పశ్చిమ గోదావరి జిల్లా, ఒకవైపు తూర్పుగోదావరి, ఈ రెండు జిల్లాల్లో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా ఈ క్షేత్రాల మహిమ ఎప్పుడో దేవతలు ప్రతిష్ఠించటం లేకపోతే ఇలా దేవుళ్ళు ప్రతిష్ఠించటం చేసినవే.

సాక్షాత్తు సూర్య భగవానుడు, చంద్రుడు, ఇప్పుడు భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం చంద్ర ప్రతిష్ట. అట్లాగా ఏంటంటే చాలా వరకు కూడా ఈ క్షేత్రాలన్నీ కూడా స్వయంభూలింగాలే, స్వయంభూలే, స్వయంభూ క్షేత్రాలే ఎక్కువగా ఉన్నాయండి. అందుకే మనకి అక్కడ చరిత్ర కూడా ఆ మాత్రం చరిత్ర కనిపిస్తుంది. ఎంతో మనం శోధించిన అవసరం లేదు, అక్కడ ఉన్న శిలాఫలకాల్లోనే ఈ చరిత్ర అంతా కూడా మనకి తెలియజేస్తారు. ఈ క్షేత్రం అయినవల్లికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇది ఈ ఆలయం కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వారు చక్కగా దర్శనం చేసుకోవడానికే అవకాశం. రాజమండ్రి నుంచి విమానాశ్రయం 72 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రాజమండ్రికి. అలాగే కాకినాడకి అయితే 44 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉందండి. ఇక ఈ క్షేత్రం గురించి మాట్లాడుకోవాలంటే మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం కూడా సమీపంలోనే ఉందండి. ఈ ఆలయానికి కొంచెం దరిదాపుల్లోనే తూర్పుగోదావరి జిల్లాలో ఆ క్షేత్రం కూడా ఉంది. ఆ క్షేత్రం కూడా ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇక్కడికి వెళ్ళిన వారు అక్కడ కూడా వెళ్ళి ఆ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ముక్తేశ్వరం, మురమళ్ళ ఇవన్నీ పక్క పక్కన ఉన్న క్షేత్రాలు. తూర్పుగోదావరి ప్రయాణం చేసేవాళ్ళు, వెళ్ళాలనుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక క్షేత్రాలు చూడాలనుకునేవాళ్ళు ఇటు ముక్తేశ్వరం చూసుకోవచ్చు, అటు మురమళ్ళ కూడా చూసుకోవచ్చు. మురమళ్ళలో కూడా మనకి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి. ఇది దేశంలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటిగా చెప్తారు. అయితే మురమళ్ళ ప్రాంతం పూర్వం ముని మండలిగా పేర్కొనబడి రాను రాను అది మురమళ్ళగా ప్రసిద్ధిగాంచింది. ఈ దీనికి చరిత్ర కూడా చాలా గొప్పదండి. మురమళ్ళ క్షేత్రానికి కూడా మనకి ముక్తేశ్వర క్షేత్రానికి ఉన్నంత చరిత్ర ఉంది. అప్పుడు ఎప్పుడైతే దక్షుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన వీరభద్రుడు అతి ఉగ్రస్వరూపుడే దక్షుణ్ణి సంహరించాక మహావిష్ణు కోరిక మేరకు అతనికి గొర్రె తలను అమర్చి యజ్ఞం పూర్తి చేయిస్తాడు. దక్షయజ్ఞం టైంలో దక్షుడు తీసి అతనికి గొర్రె తలను అమర్చి యజ్ఞం పూర్తి చేస్తాడు. వీరభద్రుని శాంతింపజేయుటకు ఆది పరాశక్తి షోడశక కళలతో ఒక కళ భద్రకాళి రూపాన లావణ్య రూపకన్యగా సాక్షాత్కరిస్తుంది. ఆమెను చూసిన వీరభద్రుడు అంత ఉగ్రుడైనా ఆమెను చూడగానే ఒక్కసారిగా శాంతి స్వరూపుడైపోతాడంట. దీంతో మునులు వీరభద్రునికి భద్రకాళికి గాంధర్వ వివాహం చేస్తారు. అందుకే ఈ ఆలయానికి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకునిగా ఉన్నారండి. అలాగే ఈ ఆలయం కూడా గౌతమికి నదికి వరదలు వచ్చిన సమయంలో స్వామి ఆలయం నదిలో పడిపోవడంతో ఇక్కడే ఉన్న శైవ భక్తుడు వెలవలి శరభరాజుకి కళ్ళలో స్వామి కనిపించి మునిమండలి ప్రాంతంలో గోదావరిలో మునిగి ఉన్న తనను వెలికి తీసి ఆలయం పునర్నిర్మించాలని ఆదేశించినట్టు చరిత్ర చెబుతుంది. ఆ ప్రకారం శివలింగాన్ని గడ్డపారలతో పైకి లేవదీసేందుకు ప్రయత్నించగా కొద్దిగా ఓ పక్కన దెబ్బ తగిలి శివలింగం నుండి నెత్తురు వచ్చిందంట. అంటే మన గడ్డపార తగిలితే సాధారణంగా అది ఏదైతే ఉంటుందో అది పగిలిపోతుంది తప్ప మనకి చూసారా ఎంత మాయో. ఆ శివలింగానికి మాత్రం నెత్తురు వచ్చిందంట. అప్పుడు భయభ్రాంతులు అయిపోయిన భక్తులు స్వామిని ఒకసారిగా ధ్యానించుకోగా శివలింగం నుండి కొద్దిగా మాటలు వినిపించాయంట. అవేంటంటే తన శివలింగాన్ని ఐపోలవరం సమీపంలో ఉన్న బాణేశ్వర ఆలయానికి తీసుకువెళ్ళాలని, ఈలోగా తనకు అనుకూలంగా ఉన్న చోట ఆగిపోతానని చెప్పారంట. శివలింగంలో నుంచి మాటలు వచ్చి ఈ విధంగా అక్కడున్న భక్తులకి చెప్పడంతో అది కూడా మనకి చరిత్రను బట్టి తెలుస్తుందండి. భక్తులు జయ జయ శివనామ స్మరణ ధ్వనులతోటి శివలింగాన్ని దారంట తీసుకువెళ్తుంటే మురమళ్ళ గ్రామంలో ఒక పవిత్ర స్థలం వద్ద శివలింగం భారీగా పెరిగిపోయిందంట. స్వామి ఆజ్ఞగా భావించిన భక్తులు శివలింగం అక్కడే దించివేసి ఆ ప్రాంతంలోనే ఆలయం నిర్మించినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ స్థలమే నేటికి కూడా మురమళ్ళ వీరేశ్వర స్వామి పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందండి. ప్రతి ఏటా మహాశివరాత్రికి ఇక్కడ అత్యంత వైభవంగా
ఉత్సవాలైతే నిర్వహిస్తారు. మురమళ్ళ

0: ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి అవివాహితులు ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వీరు కళ్యాణం చేస్తే వెంటనే వారికి పెళ్ళవుతుంది, వివాహం అవుతుంది అనేది ఒక నానుడి ఒక సెంటిమెంట్. దాంతో భక్తులు కూడా ఎక్కువగా పెళ్లి కాని కుర్రవాళ్ళు కూడా యువతులు యువకులు కూడా ఈ గుడికి వెళ్తూ ఉంటారు. సేమ్ ఇది కూడా ఇంచుమించు రాజమండ్రి నుంచి మనకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ నుంచి అయితే దగ్గరగానే ఉంటుంది, 35 కిలోమీటర్లు. ఇటు ముక్తేశ్వర ఆలయం, ముక్తేశ్వర సమీపంలో ఉన్న అయినవల్లిలో ఉన్న ముక్తేశ్వర ఆలయం, అలాగే మురమళ్ళలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాలు కూడా ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలుగా మనం చరిత్ర చెప్తుంది. ఆలయాలు కూడా ఎంతో సెంటిమెంట్గా దేవతలే సాక్షాత్తు ఒక ఆలయానికి, రాముడైతే ఇంకొక ఆలయానికి, ఇలాగ దేవుళ్ళే వచ్చి ప్రతిష్ఠించిన సందర్భం అయితే ఈ ఆలయాలకు ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెండు క్షేత్రాలకి కూడా ట్రైన్ సౌకర్యం ఉంది, రాజమండ్రి నుంచి విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ బస్సు కూడా బస్సు సౌకర్యం అయితే విరివిగా అరగంటకు అరగంటకి కూడా బస్సులు వెళుతుంటాయి. మీరు ప్రయాణం చేసుకునేవారు ఈ క్షేత్రాలకి ఆధ్యాత్మికంగా వెళ్ళి చూడాలి, దర్శించుకోవాలి, మీ కోరికలు తీరాలి అనుకునే భక్తులైతే ముందుగా ప్లాన్ చేసుకుంటే మీ సొంత వాహనం మీద వెళ్ళినా కూడా ఇంకా ఇటువంటి పక్కపక్క ఆలయాలు చరిత్రకు మనకి సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఇటువంటి క్షేత్రాలను చూడాలంటే మన సొంత వాహనాల మీద వెళ్ళినా ఆ పక్కన ఉన్న సుందర ప్రదేశాలు, గోదావరి తీర ప్రాంతం, కోనసీమ అందాలు ఇవన్నీ కూడా మనం చక్కగా చూడవచ్చండి. ఏంటంటే బస్సుకు వెళ్ళినా పర్వాలేదు, చూడవచ్చు. మనకు అన్ని సౌకర్యము, ప్రయాణ సౌకర్యానికి అయితే ఇబ్బంది లేదు కాబట్టి మనం ఏ విధంగానైనా చూడవచ్చు. సొంత వాహనాలు ఉన్నవారు సొంత వాహనాల మీద వెళ్తే ఇంకాస్త కొన్ని క్షేత్రాలను అయితే చూడటానికైతే అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ రెండు క్షేత్రాలను చూసేందుకు మీరు ఈ ఏదైతే మీ సెలవులు ఉంటాయో, లేదా ఉద్యోగస్తులు అయితే మీ సెలవులు కావాలి కాబట్టి సెలవులు ఉంటాయో, లేదా మిగతా వారైతే వారి అనుకూలమైన సమయాల్లో ఈ షెడ్యూల్ని అయితే ఏర్పాటు చేసుకుని చక్కగా ఈ స్వాముల్ని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే ముక్తేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శించుకుంటే మీ పాపాలు తొలగిపోవటం, మీ కోరికలు నెరవేరటం ఇవన్నీ జరుగుతాయనేది భక్తుల నానుడు కాబట్టి, భక్తుల సెంటిమెంట్ కాబట్టి మీరు ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు కూడా ఈ ప్రయాణం టూరు, ఈ ఆధ్యాత్మిక టూర్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకోండి. మరి మరో క్షేత్రంతో, రేపు మరొక ఆధ్యాత్మిక క్షేత్రంతో, పర్యాటక క్షేత్రంతో మీ ముందు ఉంటాను. సెలవు. మరి
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్.

0: భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం

ఒంటి గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ

0: కనబడను. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించను. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చీ బెట్టేనా, థూ.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిట్టైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు హో జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: పలు పెరుగని ఆశతో మనసెందుకో నేను చేరమన్నది, తొలి పరిచయమాయిది తొలి పరవశమాయిది, అలు పెరుగని ఆశతో మనసెందుకో నేను చేరమన్నది.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్వమసి అనే కథను నేనటి తరవై భాగాన్ని వింటారు. స్వామి, నేనంటే వారం రోజులు మొండికి పడి నిన్ను చూసి మాట్లాడుతున్నా కానీ నా లెక్క మా ఊళ్ళో చాలా మంది ఉండారు. పోయినేడు నాకంటే చిన్నదైన మున్నీని వాళ్ళ నాయన తాగుడు కోసమని వేరే దేశం వాళ్లకు 10,000 అమ్ముకున్నాడు. పశువుల గడ్డి కోసం పోయిన 70 ఏళ్ల మంగమ్మవ్వను కొందరు తాగుబోతులు సెరిపి చంపినారు. ఆమె అప్పటికే తాగి తాగి చచ్చిపోయిన కొడుకు పిల్లోళ్ళను సాకుతుంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కు తిని బతుకుతున్నారు. బిట్టమింది వీధిలో పార్వతమ్మను కొడుకే తాగొచ్చి సరసపోతే ఆ అమ్మవాణ్ణి చంపిపారేసింది. స్వామి, పని పాట లేక తాగొచ్చిందే కాక పనిచేసి పిల్లోలను, సాక్కుంటున్న వాళ్ళ పెండ్లాలను సృహ తప్పేట్టుగా తన్నేటోళ్ళు ఎందరున్నారో చెప్పనీకే లేదు. దెబ్బల నొప్పులతో పనికి పోలేక ఇంట్లో వాళ్ళుంటే పిల్లలు బడిమాని పనులకు పోయేటోళ్ళందరూ ఉన్నారు. నన్నైతే నువ్వు చదివిప్పిస్తానంటున్నావు కానీ మిగిలిన వాళ్లకు దిక్కేది స్వామి. మనసులోని ఆవేదన ఆక్రోశాలను నిర్భయంగా చెప్పింది ఆ అమ్మాయి. మౌనంగా వింటున్న బాబా, డ్రైవర్ కారును తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్ళు. సెక్రటరీ, సాయంత్రం మనం ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామని ప్రెస్ వాళ్లకు తెలియచేయండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలోకి చేరుకున్న బాబాతో, బాబా, పోయిన నెలలో గోశాలలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి భార్య నైనా భట్నగర్ ఎలా పనులు చేయిస్తుందో చూద్దామనుకున్నా వీలు కాలేదు. నా ఫ్లైట్కు టైం అయింది, నాకు సెలవు ఇప్పించండి అంటూ సాష్టాంగ ప్రమాణం చేసింది భవానీ. బాబా తన ప్రక్కనున్న పళ్ళల నుంచి ఓ బాలకృష్ణుడి విగ్రహాన్ని భవానీ దోసెట్లో పెడుతూ, అమ్మా, ఈ బాలకృష్ణుణ్ణి మాతృభావనతో ఆరాధించు అన్నాడు. బాబా, ఈ బాలకృష్ణుణ్ణి అందమైన గదిలో ఉంచి రోజూ సత్సంగాలు ఏర్పాటు చేస్తాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా గదిలోకి వచ్చేట్లుగా ఇంట్లోని వాళ్ళు డైనింగ్ హాల్ పక్క నుంచి వెళ్లి ఏర్పాటు ఉన్న గదిలో 60-70 మంది దాకా కూర్చోవచ్చు. కానీ మా అత్తమ్మ మంచాన పడ్డా తన గదిలో భర్తతో కలిసి చాలా ఏళ్లుంది, ఆ జ్ఞాపకాలు అలాగే ఉండాలి అంటూ వెనక గదిలోకి మారమంటే ససేమిరా అంటోంది. ఆవిడ కోసం పూటకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వచ్చి చూసిపోతున్నా తృప్తి లేదు. రోజు ఓ గంటైనా మమ్మల్ని తనతో గడపమంటుంది. తనకు ఎన్ని డయాపర్లు కట్టించినా మేం భోంచేసే వేళల్లో హృదయ విదారకంగా మూలుగులు వినిపిస్తుంటాయి. బాబా, ఆమెకు సుఖమరణాన్ని ప్రసాదిస్తే ఆ గదిలో ఈ చిన్ని కృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకుని సత్సంగాలు, జప ధ్యానాలలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాలని ఉంది అంటూ మనసులో వేడుకుంటూ బ్యాగేజీ కోసం తన గదికి వెళ్ళింది భవానీ. దీనస్థితిలో ఉన్న అమ్మాయితో కలిసి బాబా సభామందిరిలోకి రాగాని అక్కడ వేచి ఉన్న విలేకరులు తమ కెమెరా ఫ్లాష్లకు ఓ 5 నిమిషాలు నిర్విరామంగా పని కల్పించారు. తన ఆసనంపై కూర్చున్న బాబా వారిని ఉద్దేశిస్తూ, నేను ఈరోజు ఒక కొత్త సేవా సంస్థ ఏర్పాటు గురించి మీకు చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. సమాజంలో దుర్వసనాలకు లోనైన వారి ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యుల కోసం, నిరాశ్రితులైన బాల బాలికల కోసం ఒక సంస్థను స్థాపిస్తున్నాం. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడిచ్చిన 1 కోటి రూపాయలు, మొన్న ఇక్కడికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు మిచెల్ రాక్సన్ ఇచ్చిన 5 కోట్ల రూపాయలు కలిసి ఈ సంస్థకు మూలధనాన్ని సమకూరుస్తున్నాం. ఈ సంస్థలో పెద్దలకు స్వయం ఉపాధికి కావలసిన సహకారం, పిల్లలకు వారు చదువుకున్నంత వరకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తాం. మిగిలిన వివరాలు, ఇందులో ప్రవేశానికి కావలసిన గైడ్లైన్స్ను మా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తారు.

0: ఈ సంస్థ దత్తత తీసుకుంటున్న తొలి సభ్యురాలు ఈ చిన్నారి అంటూ ప్రకటన పూర్తయిందైనట్లు నిలబడ్డాడు.
1: ఈ వార్త మా ఛానల్లోనే మొదటగా చూపించాం అని చెప్పుకోవడానికి కాబోలు కొందరు మీడియా ప్రతినిధులు పరుగున బయలుదేరారు. ఇంతలో బాబా సెక్రటరీ వచ్చి విలేకరులను కొద్దిసేపు ఆగమన్నట్లు చేతులతో సైగచేసి మైక్ ముందుకొచ్చి, బాబాగారి దయతో నేనొక ముఖ్య విషయం తెలియచేయాలనుకుంటున్నాను. వచ్చే నెలలో జరగబోయే బాబా జన్మదిన వేడుకలకు కర్ణాటక నుంచి జీవించే కళ నేర్పే సూర్యశేఖర్ గారు, తమిళనాడు నుంచి కలియుగ భగవాన్ వారి శ్రీమతి చంద్రావతి అమ్మ, కేరళ నుంచి మాతా సుధానందమై విశిష్ట అతిథులుగా రాబోతున్నారు అంటూ విలేకరులకు కృతజ్ఞతలు చెప్పి వారిని పంపించేశాడు. చిన్నారి, నువ్వు ఇతనితో వెళ్ళమ్మా, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు అంటూ సెక్రటరీని చూపించాడు బాబా. బాబాకు పాదాభివందనం చేసిన ఆ అమ్మాయి, స్వామి, మీకు ఆడికొచ్చే పెద్దోళ్ళతో చెప్పి సారాయిలాంటివి అమ్మకుండా చెయ్యలేరా? పెద్ద పోలీసు వాళ్లకు చెప్పి దొంగగా అమ్మేటోళ్ళు లేకుండా చెయ్యలేరా? రేపు మాలాంటోళ్ళు చదువుకుని ఏ నించిపోయినా మళ్ళా ఈ తాగుబోతులు నడమే బతకాలి కదా. మీకు ఇంతమంది పెద్ద పెద్ద సాములు కూడా తెలుసు కదా. మీ సాములందరూ కలిసి మనసులందరినీ మార్చొచ్చు కదా. కొందరికి ఏడుపులు బాధలు, కొందరికి సుఖాలు, కొందరు కోట్లకున్నోళ్ళు, కొందరు కోటికి లేనోళ్ళు. ఇట్లా కాకుండా దేవునితో సమానంగా పూజలందుకుంటున్న మీ సాములంతా కలిసి ఏదైనా మంత్రంతో ప్రపంచాన్ని మార్చకూడదా అంది. చిన్నారి, సృష్టి క్రమం వైరుధ్యాల గురించి తెలియాలంటే జ్ఞానం కావాలి. ఆత్మ, అనాత్మ, కర్మ, గుణత్రయాల గురించి తెలుసుకోవాలి. అవన్నీ చెప్పినా నీకర్థం కాదు. ఇప్పుడు ఏంతో వెళ్ళమ్మా అంటూ సెక్రటరీ వైపు చూశాడు. సెక్రటరీ ఆ బాలికను తీసుకుని బయలుదేరాడు. ప్రపంచంలోని ప్రజల్లో అనేక రకాలైన వైరుధ్యాలు, అసమానతలు, హింస, ద్వేషం మొదలైన వివిధ ప్రవృత్తులకు కారణం ఏంటి? దేవుడా, కర్మ సిద్ధాంతమా, లేక ఇతర కారణాలా అనే జిజ్ఞాసతో సమాధానాల కోసం ఆధ్యాత్మిక మార్గంలో నా ప్రయాణాన్ని వదిలిపెట్టాను. భిన్న మత మార్గాల్లో, ప్రదేశాల్లో ప్రయాణించాను. తీవ్రమైన అన్వేషణలో ఉన్న నా దగ్గరికి వివిధ బాధలు, సమస్యలతో ప్రజలు వచ్చేవారు. వారి వారి మత గ్రంథాల్లో చెప్పిన జీవిత నియమావళిని ఎవరూ పాటించరు. జీవన విధానానికి సంబంధించిన విషయాల్లో వివిధ విసులుబాట్లు, తర్కాలు, సవరణలు చేసుకునేవాళ్లు మాత్రం దేవుడు వాళ్లకు అన్ని పనులు చెయ్యాలని కోరుకుంటారు. మానవాళి బాధలకు శారీరక, ఆర్థిక, మానసిక కారణాలు తప్ప నాలుగో కారణం లేదని నమ్మే నేను ఆ బాధల్లో కూడా ఎన్నో స్థాయి పేదలను గమనించాను. వాళ్లకు కావలసింది నాలుగు పడికట్టు పదాల్లో మేము చెప్పే అర్థం కాని వేదాంత విషయాలు, రవ్వంత ఓదార్పు, సానుభూతి. చాలామంది ఆ ఓదార్పు, సానుభూతుల్ని ఇంట్లో వారితో ఇరుగో పొరుగుతో పంచుకోకపోగా ఇలాంటి ఆశ్రమాలు, శరణాలయాల్లో వచ్చి ప్రదర్శించి వెళ్తారు. వచ్చిన వారిని సాంత్వనపరుస్తూ ఏవో విషయాలను చెప్పేవాడిని. నా మాటలకు వాళ్ళు వివిధ భాష్పాలు, వ్యాఖ్యానాలను ఇచ్చుకున్నారు. పుస్తకాలు ప్రచురించుకున్నారు. నన్ను, నా మాటలను దుశ్య శ్రవణ రూపాల్లో బంధించారు. నన్ను మహిమాన్వితుణ్ణి చేశారు. నాకు మహిమలను ఆపాదించిన వాళ్ళు పాప ప్రక్షాళన కోసమో, సేవాభావంతోనూ, అపరాధ భావంతోనూ, లేక ఇతర కారణాలతోనూ కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. దేశ విదేశాల్లో నా గురించి ప్రచారం చేస్తుంటే వస్తున్న కోట్లాది రూపాయలతో వచ్చిన వారే కమిటీలుగా ఏర్పడి వివిధ సేవా సంస్థలు నడుపుతున్నారు. గుడిలోని దేవతామూర్తిని రోజూ వివిధ వస్త్రాలతో అలంకరించి నైవేద్యాలు పెట్టి వాటిని తిరిగి భక్తులే వినియోగిస్తారు కదా. ప్రజల మానసికానందానికి చేసుకునే పనులకు ఆ మూర్తికి సంబంధమెలా ఉండక సాక్షిలా ఉంటాడో నేను అలాగే ఉండాలనుకున్నాను. కాని భక్తుల చేతిలో ఒక రకమైన హైజాక్ గురైన నేను తిరిగి నా మార్గంలోకి వెళ్లాలనుకున్నా ఇప్పుడు నాకు ఒక సగటు సంసారి కన్నా ఎక్కువ బంధాలు, బాధ్యతలు బీదపడ్డాయి. నా సోదర సన్యాసి ఆచార్య కమలేష్ లాగా 100 రోల్స్ రాయ్స్ కార్లు కొని వ్యక్తి

0: ఆడంబరాలకు పోకుండా వచ్చిన డబ్బును ప్రజల సేవకి ఉపయోగిస్తున్నాను కదా అని ఒక చిన్న ఆనందం మాత్రముంది. తత్వమసి అని బోధించిన నా తొలి గురువు వాక్యంతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నేను ఆ పరబ్రహ్మాన్ని అయ్యానో లేదో కాని నీలాంటి పాలుగారి ప్రాయంలో చదివిన పెద్దలను దోచి పేదలకు పంచి రాబిన్హుడ్ కథలోని నాయకుణ్ణి మాత్రం కాగలిగాను. నీ ప్రశ్నలకు జవాబు నేను చెప్పలేనమ్మా. వయసు తెచ్చిన అనుభవం మినహా అంతరంగంలో నేను ఇంకా నీలాంటి చిన్నారిని చిన్నారి. నా మనసులోని భావాలను నీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలను? మీ తరంలో మీరైనా ఈ వైరుధ్యాలకు కారణాలు తెలుసుకుని ప్రపంచాన్ని ఆనందమయం చెయ్యండి అనుకుంటూ దూరంగా తన్మయత్వంలో మునిగిన భజన బృందానికి దర్శనమివ్వడానికి బయలుదేరాడు బాబా. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెల్వమరి నమస్కారాలతో మీ విజయ.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ FI MAS క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: సరదాగా కబుర్లు చెప్పేవారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
5: సరదాగా కాసేపు
4: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

నోటిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంత.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: వెళ్ళినాక చెప్తానయ్యా,
1: చెప్పుకుంటే ఎట్టాదయ్యా,
0: చెప్పుకుంటే తంటావయ్యా.
2: గోపాలా

0: ఇంకా చంటాలయ్యా.
1: వెళ్ళి నాకు చెప్తానయ్యా.
2: చెప్పకుంటే ఎట్లాగయ్యా?
1: చెప్పుకుంటే చంటాలయ్యా.
3: గోపాల గోవింద రామయ్య లాగయ్య.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: గగన

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పుష్ప

0: Hastalıkta gedele.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: విష్ణు దంత వైద్య కళాశాల

0: డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. ఓకే.

అరెస్టు చేసి స్టంట్ అమర్చినా మళ్లీ మూసుకుపోయే అవకాశాలు సాధారణ ఆరోగ్యవంతుల కంటే ఎక్కువ. అలాగే ఎవరిలోనైనా పలుచోట్ల పూడికలుండి స్టెంట్లతో సత్ఫలితాలు ఉండవనుకున్నప్పుడు బైపాస్ సర్జరీ మంచిది. వయస్సు, మధుమేహం, అవసరపడే స్టెంట్ల సంఖ్య, ఆర్థిక స్తోమత, గుండె పంపింగ్ సామర్థ్యం, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాల వంటి ఇతర అవయవాల పనితీరు, అలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని సర్జరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ చేసే వైద్యుడి నైపుణ్యం, అనుభవం, ఆసుపత్రిలోని సదుపాయాలు కూడా కీలకమే. ఒకసారి స్టెంట్ వేశాక తిరిగి పూడికపోతే దాన్ని సరిదిద్దే అవకాశాలైతే ఉంటాయి. మళ్ళీ బెలూన్ సాయంతో యాంజియోప్లాస్టీ చేయొచ్చు, లేదంటే స్టెంట్ లోపల మరో స్టెంట్ను అమర్చవచ్చండి. ఇవేవీ కుదరకపోతే ఎప్పుడైనా బైపాస్ ఆపరేషన్కు వెళ్ళే వెసులుబాటు ఉంటుంది. ఒక రక్తనాళంలోనే చాలా చోట్ల పూడికలున్నప్పుడు అన్ని చోట్ల స్టెంట్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇలాంటి వారికి మున్ముందు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. కీలకమైన రక్తనాళాలు మూసుకున్నప్పుడు స్టంటా లేదా బైపాస్ సర్జరీనా అన్నది నిర్ధారించే విషయంలో కార్డియాలజిస్ట్, కార్డియో థొరాసిక్ సర్జన్, రోగి ముగ్గురు చర్చించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. రోగికి పరిస్థితులు, దీర్ఘకాల ప్రభావాల్ని వివరించిన తర్వాత వారి అభిప్రాయాల ప్రకారం ఏది మంచిదో నిర్ణయించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు స్టంట్ ఎలా వేస్తారో అయితే తెలుసుకుందామండి. యాంజియోప్లాస్టీ లో చేతి మనుకట్టు దమని ద్వారా గాని, తొడ దగ్గర దమని ద్వారా గాని సన్నటి గొట్టం తీగను గుండెలోని రక్తనాళాల వరకు పంపిస్తారు. ఇలా పూడికను చేరుకుని అక్కడ బెలూన్ ని ఉబ్బించడం ద్వారా కొలెస్ట్రాల్ పూడికను రక్తనాళం గోడకు గట్టిగా నొక్కేస్తారు. దీన్నే బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. మళ్ళీ అక్కడ పూడిక తిరిగి పైకి పెరగకుండా ఇదే గొట్టం ద్వారా లోహపు స్ప్రింగ్ వంటి స్టెంట్ ను పంపించి అక్కడైతే అమరుస్తారు. వీటి లోపల మందు పూసిన మెడికేట్ స్టెంట్లను అమరుస్తున్నారు. ఇవి విడుదల చేసే మందుల మూలంగా అక్కడ మళ్ళీ పూడిక పెరగడం తగ్గుతుంది. బైపాస్ ఎలా చేస్తారు? గుండెకు రక్తాన్ని అందించేందుకు గుండె మీద 3 ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వీటినే కరోనరీ రక్తనాళాలు అంటారు. రకరకాల కారణాల వల్ల వీటిలో ఏదైనా మూసుకుపోతే గుండె కండరానికి కొంతమేర రక్తం సరిగ్గా అందక గుండెపోటు ముంచుకొచ్చేస్తుంది. అందుకే ఈ కరోనరీ రక్తనాళాల్లో పూడికలు వచ్చి ఎక్కడున్నా మూసుకుపోతే ఆ కాస్త భాగాన్ని తప్పిస్తూ వేరే రక్తనాళాల్ని తెచ్చి పైన కింద అదుకుతూ ప్రవాహ మార్గాన్ని మళ్లిస్తారు. రక్త సరఫరాను పునరుద్ధిస్తారు. దీన్నే బైపాస్ ఆపరేషన్ అంటారు. ఇక బైపాస్ యాంజియోప్లాస్టీ స్టెంట్లలో ఏది బాగా పనిచేస్తుందో, దేంతో ముప్పు తక్కువ ఉంటుందో అంచనా వేసేందుకు సింటాక్స్ స్కోర్ మరియు యూరో స్కోర్ వంటివి ఉపయోగపడతాయండి. సింటాక్స్ స్కోర్ అంటే పూడిక వచ్చిన రక్తనాళం గుండెలో ఎంత భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది, పూడిక ఎంత పరిమాణంలో ఉంది, పూడికలో కాల్షియం ఉందా, నాళం పూర్తిగా మూసుకుపోయిందా వంటి అంశాలను బట్టి సింటాక్స్ స్కోర్ అయితే లెక్కిస్తారు. ఈ స్కోర్ ఎక్కువ ఉంటే సర్జరీ చేయడం మేలు. స్కోర్ ఒక మాదిరిగా ఉంటే సర్జరీ, యాంజియోప్లాస్టీ రెండింటిలో ఏది చేసినా పర్లేదు. స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం యాంజియోప్లాస్టీ మంచిదండి. ఇక యూరో స్కోర్, వ్యక్తి వయసు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, బీపీ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని దీన్ని లెక్కిస్తారు. గతంలో పక్షవాతం వచ్చిందా అనేది కూడా చూస్తారు. ఆపరేషన్ను తట్టుకోగలరా లేదా అనేది నిర్ధారించేందుకు ఈ స్కోర్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు అయితే తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. స్టంటు లేదా బైపాస్లలో ఏది ఎవరికి ఉత్తమమని నిర్ధారించేందుకు వయస్సు, ఇతరత్ర ముప్పుల వంటివి కీలకమే. ఉదాహరణకు 75 ఏళ్ల వ్యక్తికి ఇతరత్ర ముప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు స్టంట్ పెట్టడమే మంచిది. అలాగే 40 ఏళ్ల వ్యక్తికి బైపాస్ చేస్తే మరో 10-15 ఏళ్లలో మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం అయితే తలెత్తచ్చు. అందువల్ల వీరికి ముందు స్టంట్ వేయడం మంచిది. తీవ్ర గుండెపోటు విడవకుండా నొప్పి, బీపీ స్థిరంగా లేకపోవడం వంటి లక్షణాలు కనబడుతున్నప్పుడు అవకాశం ఉంటే అత్యవసరంగా స్టెంట్ పెట్టడం మంచిది. ఒకసారి బీపీ పడిపోకుండా చూస్తే గుండె క్రమేపీ పుంజుకుంటుంది. అలాగే గుండెపోటు మూలంగా గుండె వైఫల్యం చెందుతున్న లక్షణాలు కనబడితే వెంటనే స్టంట్ పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది. వీరికి సర్జరీ ఏర్పాట్లు చేసేసరికి పరిస్థితి చేదాటిపోయే అవకాశం కూడా ఉంటుందండి.

సర్జరీనా స్టెంటా నిర్ణయంలో రోగి ఆర్థిక స్తోమతను పరిగణలోకి తీసుకోవటం కూడా అవసరమే. మందు పూసిన స్టెంట్ కన్నా కేవలం లోహపు స్టెంట్ పెడితే రక్తనాళం తిరిగి మూసుకుపోయే అవకాశాలు 30% ఎక్కువ. మధుమేహంలో ఈ ముప్పు 40-50% వరకు ఉంటుంది. కానీ వీరికి బేర్ మెటల్ స్టెంట్ పెడితే ఉపయోగం లేదు. అలాగని ఖర్చు పరంగా చూస్తే ఒక మెడికెట్ స్టెంట్ కు దాదాపు సర్జరీతో సమానంగా ఖర్చు అవుతుంది. 3 స్టెంట్లు పెడితే సర్జరీ కన్నా మించిపోతుంది. ఆర్థిక స్తోమత అంతంతే గలవారు ఉన్నదంతా పోగు చేసుకుని వచ్చిన స్టెంట్లకు సరిపోకపోవచ్చు. అందువల్ల చాలా స్టెంట్లు పెట్టాల్సిన అవసరం ఉన్న వారికి ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత తిరిగి రక్తనాళం మూసుకుపోతే మరోసారి స్టెంట్ గాని సర్జరీ గాని చేసేందుకు తగినంత ఆర్థిక స్తోమత లేని వారికి సర్జరీయే మేలు. ఒకవేళ స్టంట్ గాని సర్జరీ గాని రెండు కుదరకపోతే ఒకే రక్తనాళంలో చాలా చోట్ల పూడికలు గల వారికి అన్ని చోట్ల స్టెంట్లు పెట్టాలంటే కష్టమే. బైపాస్ చేయాలన్నా కూడా కష్టమే. ఇలాంటప్పుడు పూడిక మూసుకోకుండా మందులతో నియంత్రణలో ఉంచేలా చూస్తారు. ముప్పు కారకాలను తగ్గించే మందులతో పాటు జీవన శైలిలో మార్పులు కూడా సూచిస్తారు. మొత్తానికి యాంజియోప్లాస్టీ స్టెంట్ కానీ బైపాస్ కానీ ఒక్కరితో ముగిసే ప్రక్రియలు కాకపోవచ్చని అందరూ గుర్తుంచుకోవాలి. వీటితో సమస్య శాశ్వతంగా తొలగిపోయినట్లు కూడా కాదండి. కొంతకాలానికి వేరే చోట పూడిక ఏర్పడచ్చు, స్టెంట్ సమర్థంగా పనిచేయకపోవచ్చు, రక్తనాళం హఠాత్తుగా మూసుకుపోవచ్చు, బైపాస్ చేసినా తిరిగి రక్తనాళం మూసుకుపోవచ్చు. అందువల్ల అత్యవసరంగా స్టెంట్ కానీ బైపాస్ కానీ చేయాల్సిన సందర్భాల్లో తప్పించి మిగతా సమయాల్లో ఏ నిర్ణయమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా ఏ చికిత్స చేసినా జీవన శైలిలో మార్పులు మాత్రం తప్పనిసరి. వాటిని సరిగ్గా పాటించకపోతే మళ్ళీ పూడుకలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే లిజనర్స్, విన్నారు కదా నేటి సమాచారం. మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, MS OBG ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ MD ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ MD ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ MD ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ MS ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ MBBS DNB MS ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ MBBS MS MCH ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, FI MAS ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, JP ರೋಡ್, ಭೀಮವರಂ.
3: ಚಿಗುಳ್ಳ ಸಮಸ್ಯೆತೋ ಬಾಧಪಡೇ ವಾರಿಕೆ ವಿಷ್ಣು ದಂತ ವೈದ್ಯ ಕಳಾಸೆಲ ಚಿಗುಳ್ಳ ವ್ಯಾಧುಲ ವಿಭಾಗಂ అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణమనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళుకదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ళ వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: நாடுமடி
2: ప్రపంచ వ్యాప్తంగా రైతులు వరిని ఆయా పరిసరాలను బట్టి పెంచుతారు. పైతట్టు ప్రదేశాలలో విత్తనాన్ని విసిరిగాని చిన్న గుంతల్లో గాని పెంచుతారు. లోతట్టు లోయల్లో లేక నీటి పారుదల లభించే ప్రదేశాల్లో మొలకలను నారుపోస్తారు. మొలకలను నారుపోయడం వలన విత్తనం ఆదా అవుతుంది. తక్కువ నీటి అవసరంతో మేలైన మొలకలను ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో కలుపు నిర్వహణ సులభతరమై మంచి దిగుబడినిస్తుంది. లోతట్టు లోయల్లో సమగ్రంగా వరి పండించడాన్ని మరియు వాటి లాభాలను మాలీలోని సెగ్వెస్సో గ్రామ రైతులు పిఎల్ఏఆర్ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నారు. పాల్గొని అభ్యాసము మరియు చర్య పరిశోధన.
3: లార్ ప్రక్రియకు మునుపు సరైన విధానాలు తెలియక వర్షాలు రాకముందే నేరుగా విత్తి మేము చాలా విత్తనాలను వ్యర్థం చేసేవాళ్ళం. వర్షాలు ఆలస్యమైతే మట్టిలో విత్తులు చెడిపోయి మళ్లీ విత్తవలసి వచ్చేది. ఆ తరువాత మేము మడులు కట్టి అందులో మొదట విత్తటం నేర్చుకున్నాము. ఆ తరువాత మొలకలను నాటడం వలన విత్తన నష్టాన్ని తగ్గించుకున్నాము.

0: నేరుగా విత్తేటప్పుడు చాలా విత్తనాలను వ్యర్థం చేసేవాళ్లము.
1: మంచి నారుమడి నుండి బలమైన, నిటారైన, నాణ్యమైన, సమమైన పచ్చరంగుతో మరియు బలమైన వేర్లతో నాట్లు పుడతాయి. అందుకని బాగా స్థాపించిన నారుమడులలో పెరిగిన వరి మొలకలను సులువుగా నాటవచ్చు. బలిష్టమైన మొలకలే పంటకు మంచి ఆరంభమవుతుంది. మంచి నారుమడిని స్థాపించటం కష్టమేమీ కాదు, కానీ దానికి ఈ క్రింది 6 ముఖ్య సూత్రాలను పరిగణించాలి. సరైన సమయం, మంచి స్థలాన్ని ఎన్నుకోవడం, నారుమడి పరిమాణము, నాణ్యమైన విత్తనాల వాడకం, అనువైన విత్తన సాంద్రత, నారుమడిని సరిగ్గా నిర్వహించడం. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. లోతట్టులోయ సాగు మరియు నీటి వనరులున్న వరి పంట ఒకే సూత్రంతో పనిచేస్తాయి, కనుక వాటి ఉదాహరణలను చూపిస్తాము. మొదటగా, మడిని తయారు చేయటానికి ఏది సరైన సమయం? చాలామంది రైతులు వాళ్ల చేనుని మొదట తయారు చేయక మునుపే మడిని స్థాపిస్తారు, కానీ ఇది మరీ తొందరగా చేసినట్టుంటుంది. ఎందుకంటే చేను తయారయ్యేసరికి మొలకలు నారు పోయటానికి ముందే ముదిరిపోతాయి. ఉదాహరణకు, ఎడమ పక్కన 2 వారాలు పెరిగిన మొలకలున్నాయి. వీటి నారు పోశాక అవి కుదురుగా పట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. కుడి ప్రక్కనన్న చిత్రంలో బాగా పాతవైన మొలకలను చూస్తారు. వీటి నుండి కొన్ని మొక్కలే పెరిగి తక్కువ దిగుబడినిస్తాయి. మొలకలను నారుమడికి మార్పిడి చేసినప్పుడు 4 ఆకుల కంటే ఎక్కువ ఉండకూడదు. అందుకే భూమిని మరియు మడిని తయారుగా ఉంచుకోవాలి. పరిగణించవలసిన 2 సూత్రము మడిని స్థాపించే స్థలం. అన్నిటికంటే ముఖ్యంగా మడులు పెద్ద చెట్టు నీడన కాకుండా నీటి వనరులకు సమీపంగా ఉండాలి. అలాగే అది దొంగల మరియు జంతువుల బారిన పడని సురక్షితమైన చోటై ఉండాలి. వీలైతే మడిని మీ పొలానికి సమీపంగా స్థాపించండి. ఎందుకంటే ఒకసారి మొలకలను మడి నుండి వేరు చేశాక అవి వీలైనంత త్వరగా చేనుకు మార్చాలి. అప్పుడే వాటి వేర్లు ఎండిపోకుండా, మొలక నశించకుండా ఉంటాయి. మడిలోని మట్టిని పరీక్షించి చూడండి. మీ మడి మరీ ఇసుకగా ఉండకుండా తగినంత తేమను మాత్రమే నిలువ ఉంచాలి. విత్తే ముందు జైవిక ఎరువులను పడితే మొలకలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 3, ముఖ్యంగా మీ మడి ఏ పరిమాణంలో ఉండాలో తెలుసుకోవాలి. 10 పొడవు, 1 వెడల్పు గల మడులను సులభంగా నిర్వహించవచ్చు. మడులు ఈ పరిమాణములో ఉంటే మీ మొత్తం వరి చేనుకి ఎన్ని మడులవసరమో సులభంగా లెక్క కట్టొచ్చని మునుముందు తెలుసుకుంటాం. ఇప్పుడు మనం సరైన సమయంలో, అనువైన స్థలంలో మరియు సరైన పరిమాణంలో మడిని తయారు చేశాక మడిలో విత్తనాలను నాటుదాం. విత్తన నాణ్యతతో మంచి పంటను పండించేదే మన 4 సూత్రం. కోతలైన ఆరోగ్యమైన విత్తనాలను ఎండబెట్టి సరిగ్గా నిల్వ చేసిన వాటిని నాణ్యమైన విత్తనాలంటాము.
0: మంచి విత్తనం పొందడానికి పరిపక్వమైన వరిని మాత్రమే వాడాలి. ఇలా బాగా ఎండిన ఈ విత్తనాలను షియావెన్న పూసిన డబ్బాలో నిల్వ చేయాలి. ఒకవేళ మీ దగ్గర షియావెన్న లేకపోతే పెయింట్ పూసిన డబ్బాలో వీటిని నిల్వ చేసుకోవాలి.
1: వెంటనే ప్రారంభించడానికి విత్తనాలను విత్తే ముందే మొలకెత్తించాలి. తేమను పీల్చుకోవడానికి ఒక ప్రత్తి లేక జనపనార సంచిలో 1 నానబెట్టాలి. తరువాత మొలిచే వరకు 1 లేక 2 వాటిని వెలుతురున్న చోట ఉంచాలి. మన 5 సూత్రం సరైన విత్తన సాంద్రత. సాధారణంగా రైతులు వారి మడులలో ఎక్కువ సాంద్రతతో విత్తనాలను చల్లి మొలకెత్తించి డబ్బులు దండగ చేసుకుంటారు. ఇలా చేయటంతో మనం 2 డబ్బులు వ్యయం చేసుకుంటాము. మరీ ఎక్కువ సాంద్రతతో విత్తనాలు చల్లితే అవి నాటుకు బలంగా తయారవ్వడానికి 6 కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. పాత మొలకలు సరిగ్గా నాటుకోక దిగుబడిని తగ్గిస్తాయని మనకిప్పుడు తెలిసిందే.
2: ఇలాంటి సమాచారమే ఇక్కడి రైతులకు అవసరం. కొన్నిసార్లు విత్తనాలు ఎక్కువైతే మొలకలు మరీ దగ్గరగా బలహీనంగా పెరిగి నాట్ల

0: ఎప్పుడు తెగిపోతాయి.
1: లార్ ద్వారా మనం వరి పండించడం మరియు మడిని ఎలా స్థాపించడం అనేది నేర్చుకున్నాము. మునుపు 5 కిలోల విత్తనాలు కావలసి వచ్చేది, ఇప్పుడు 2 కిలోల కంటే ఎక్కువ పట్టదు.
2: కాబట్టి మీ చేనుకు సరిపడా ఎన్ని విత్తనాలు అవసరమనేది ఎలా తెలుసుకోవడం? దీనికి చాలా సులువైన నియమం ఉంది. 10 చదరపు మీటర్ల ఒక మడికి గరిష్టం 2 కిలోల నాణ్యమైన విత్తనముంటే చాలు. దీనితో 500 చదరపు మీటర్ల చేనుకు నారు పోయవచ్చు.
0: మీరు ఎంత పరిమాణమున్న చేనుకు నారు పోయాలనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. దీనివల్ల నారు పోయటానికి ముందు ఎన్ని విత్తనాలు అవసరమో తెలుసుకోవాలి. 1 హెక్టారుకు కొన్ని విత్తనాలు అవసరం, కానీ మడి పనులు సరిగ్గా చేస్తే 1 హెక్టారుకు 1 కిలో విత్తనమే సరిపోతుంది. ఇప్పుడు విత్తనాలు ఎంత కావాలో తెలిసింది కదా.
2: లోతట్టు ప్రాంతాల, ఎత్తైన ప్రదేశమా, లోయ దిగువ భాగమా, లేక నీటి వనరుల పథకం కింద ఉన్న చేనుల అనే దాని ఆధారంగా రైతులు వారి మడులను స్థాపించి వాటిని నిర్వహిస్తారు. మాలిలోని సెగ్వెస్సు రైతులు అక్కడి లోయల ఎత్తైన ప్రదేశాలలో ఉన్న వారి పొలాలకు ఎలా మడిని నిర్వహిస్తారో చూద్దాం. వర్షాల వల్ల విత్తనాలు మడిలో ఒకవైపుకి కొట్టుకుపోకుండా ఉండటానికి పొలాన్ని జాగ్రత్తగా చదును చేసి తయారు చేయాలి. మట్టిగడలను మెత్తటి మట్టిగా విడగొట్టి జైవిక పదార్థాలను కలపండి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తి బలమైన వేర్లతో ఎదుగుతాయి. వర్షాల వల్ల విత్తనాలు కానీ మొలకలు కానీ కొట్టుకుపోకుండా మడులకు ఎత్తుగా గట్లు కట్టాలి. తక్కువ సాంద్రతతో విత్తనాలు నాటితే బలమైన మొలకలు పెరిగే తక్కువ సమయానికే నారు పోయవచ్చు. మడులకు విత్తనాలు చల్లాక వాటిని మట్టితో కప్పి ఉంచాలి. విత్తనాలను పక్షుల నుండి కాపాడటానికి మరియు మడి ఎండిపోకుండా ఉండటానికి వాటికి మడి నుండి 1/2 మీటర్ ఎత్తులో ఒక ఆశ్రయం కల్పించండి. కొందరు రైతులు చెదల నుండి కాపాడే నీలగిరి కొమ్మలు లేక సిరిధాన్యాల కంకులను వాడతారు. మడిని తయారు చేసి ఉంచాక వాటికి క్రమం తప్పకుండా నీరు అందించాలి. 1 వారంలోపే మొలకలు బలంగా తయారవుతాయి, అప్పుడు పక్షుల ఆశ్రయాన్ని తీసేయవచ్చు. కానీ లోయలో లోతట్టు ప్రాంతాలకు నీరు వేగంగా పారుతుంది, కాబట్టి ఈ క్రింది అంశాలను గమనించాలి. మడిని ఏర్పాటు చేసేటప్పుడు దాని పొడవాటి వైపు నేలవాలుకి లంబంగా ఉండాలి. అదనపు నీటిని హరించటానికి మరియు విత్తనాలు కొట్టుకుపోకుండా ఉండటానికి మడిని 10 సెంటీమీటర్ల ఎత్తులో స్థాపించాలి. మడికి గట్టు కట్టడం వలన నీటి నిర్వహణ సులభతరమవుతుంది. తక్కువ సాంద్రతతో విత్తనాలను చల్లాక వాటిని మట్టితో కప్పి పక్షుల బెడద తప్పించడానికి 3 లేక 4 రోజుల వరకు గడ్డితో మూసి తరువాత తీసివేయాలి. అందుకని సెగ్వెస్సో రైతులు మడి చుట్టూత చిన్న చిన్న గుంతల్లో ఉప్పు నింపి మడిని కప్పల బారి నుండి కాపాడుకుంటారు. నీటి పారుదల గల పొలాల్లో మడులను జాగ్రత్తగా సమం చేశాక మట్టిని వదులు చేస్తారు. సమంగా ఉన్న పొలంలో నీరు నిలవకుండా వేర్ల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అదనపు నీటిని హరించాక విత్తనాలను మడులలో పాతుకుపోయే విధంగా చల్లాలి. అలా చేస్తే అవి నీరందించినప్పుడు జారిపోకుండా ఉంటాయి. కొంతమంది రైతులు ఎండిన పేడ పొడిని విత్తనాలపైన చల్లుతారు. ఇలా చేస్తే భూసారం పెంచడమే కాకుండా పక్షుల బెడద కూడా తప్పుతుంది. 6 సూత్రాలపై ఒక మంచి మడి తయారీ ఆధారపడి ఉంటుంది. సరైన సమయం, మంచి స్థలాన్ని ఎన్నుకోవడం, మడి యొక్క పరిమాణము, నాణ్యమైన విత్తన వాడకం, సరైన సాంద్రతను పాటించడం, మడిని సరిగ్గా నిర్వహించడం. మడిని తయారు చేయక మునుపే పొలాన్ని తయారు చెయ్యాలి. మొలకలను నాటే నాటికి 4 ఆకుల కంటే ఎక్కువ ముదిరితే అవి తక్కువ దిగుబడినిస్తాయి. చేనుకు మరియు నీటి మూలానికి సమీపంగా మడిని స్థాపించాలి. లోతట్టు లోయలలో మడుల పొడవు

0: వాలుకు లంబంగా ఉండి చదునుగా ఉండాలి. 1 మీటర్ వెడల్పు మరియు 10 మీటర్ల పొడవైన మడి ఏర్పాటు చేసుకుంటే విత్తన సాంద్రత, దాని నిర్వహణ మరియు మొలకల నాటుకు వీలుగా ఉంటుంది. నాణ్యమైన విత్తనాలను వాడండి. 10 చదరపు మీటర్ల మడికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనితో 500 చదరపు మీటర్ల పొలానికి నారు పోయవచ్చు. తేమను కాపాడేందుకు మడిని తాటాకులు లేక వరిగడ్డితో కప్పి ఉంచండి. మీరు ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా పాటిస్తేనే మీ వరి పంటకు మంచి ఆరంభమవుతుంది.
1: మా రైతులు ఈ అన్ని అంశాలను అవగాహన చేసుకుని పరిణితులు అవ్వటానికి మేము ఏమి చేయటానికైనా సిద్ధమే. పనిచేసే మా పిల్లలకు తగినంత శిక్షణ చాలదు. అలాగే అనుభవమున్న రైతులు నివృత్తి చెందారు. అందుకే ఇవన్నీ సవాళ్లుగా మిగిలాయి. చాలా కాలంగా ఈ ప్రాంతంలో యువకులు పల్లెలను వదిలి వెళ్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మా పిల్లలు పల్లెలో ఉంటూ వరిని ఇంకా పంటేతర కాలంలో కూరగాయలను పండించడమే, బమేకో లేక సెనగల్కి వెళ్లడం కన్నా అధిక లాభదాయకమని తెలుసుకున్నారు. ఈ సంవత్సరమే మా పల్లెలో ఇంచుమించు 40 మంది యువకులు వారికి సేద్యం వలన వచ్చిన లాభాలతో మోటార్ బైక్లను కొన్నారు. ఇతర వృత్తులలో సంపదను గడించిన వారు తక్కువే. ఇప్పుడు మేము వాళ్లకు నచ్చజెప్పే అవసరమే లేదు. వాటి వల్ల కలిగే లాభాలు కళ్లకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. పట్నాలకు వెళ్లిన యువకులు వేళ్లను చూసి అసూయ పడుతున్నారు.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176122669.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. నిచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Vishnu FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే చాహ్నవి. లిసనర్స్, పెంపుడు కుక్కలకు హోటల్ అంట, మరి ఆ విషయం గురించి తెలుసుకుందాం. చెన్నైలోని ఆ 5 నక్షత్రాల హోటల్లో స్విమ్మింగ్ పూల్, ఏసీ, ఇంటర్నెట్ ఫోన్ లాంటి అత్యాధునిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. స్టార్ హోటల్లో ఇలాంటి సదుపాయాలు ఉండడం పెద్ద వింతేమీ కాదండి. వింతల్లా ఏంటంటే ఆ హోటల్కి వచ్చి అతిథులే. ఆ హోటల్ను ప్రత్యేకంగా పెంపుడు కుక్కల కోసమే నిర్మించారట. దీంట్లో ఉన్న 14 గదుల్లో కుక్కల్ని ఉంచుతారు. అయితే రాత్రులు మాత్రమే అవి గదుల్లో ఉంటాయి. పగలు హోటల్ అంతా తిరుగుతూ హాయిగా యజమాని ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి. యజమానులు ఎక్కువ రోజులు క్యాంపులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తమ పెంపుడు కుక్కలను ఎక్కడ ఉంచాలనే సమస్య ఎదురవుతుంది. వారి సమస్యను తీర్చడానికే ఈ హోటల్ను ప్రారంభించారు శ్రవణ్ కృష్ణన్. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. లిసనర్స్, ఇంటికి కావాల్సిన సరుకులు, గృహోపకరణాలు ఎవరైనా కొంటారు, కానీ కేట్ పింగ్మన్ స్టైలే వేరట. రోజు తన కొనుగోలు

చేసే వస్తువుల డ్రాయింగ్ గీయడం ఆమె ప్రత్యేకత. అలా ఒకటి కాదు రెండు కాదు ఆరేళ్లుగా చేస్తుంది. రెండేళ్లు కొనుగోలు చేసిన వస్తువుల ఫోటోలను భద్రపరిచి ఆ తర్వాత తనే స్వయంగా డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది. అలా కొన్న వస్తువుల డ్రాయింగ్తో ఈ రోజు ఏం కొన్నారు పేరుతో రెండు పుస్తకాలు కూడా విడుదల చేసింది ఆమె. ఏదో ఊసిపోక ఇదంతా చేస్తుందనుకుంటే పొరపాటే. ఏ రోజు ఏం కొంటున్నామో తెలుసుకోవడంతో పాటు నా డ్రాయింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి ఇలా చేస్తున్నాను అంటున్న కేట్ పోర్ట్లాండ్ యూనివర్సిటీలో గ్రాఫిక్ డిజైనింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఓకే లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఆఫ్టర్ ఎ బిట్ ఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. బాగా రద్దీగా ఉన్న రైల్లోనో బస్సులోనో ప్రయాణించినప్పుడు పక్కన అందమైన అమ్మాయిలుంటే అబ్బాయిలకు పండగే పండగ. అవసరం ఉన్నా లేకపోయినా తాకుతూ, తప్పనిసరే తాకుతున్నట్టు నటిస్తూ ఉంటూ సంతోషపడిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు పడే ఇబ్బంది మాత్రం వర్ణనాతీతం. ఈ ఇబ్బందిని గమనించిన ఓ నెదర్లాండ్ డిజైనర్ స్పైడర్ డ్రెస్ ను రూపొందించారు. ఎవరైనా దగ్గరికి వస్తే చాలు, స్పైడర్ కాళ్ళు టక్కున పైకి లేస్తాయి. అంతేకాదండి, దగ్గరగా వచ్చిన వారిని కాస్త దూరంగా కూడా నెట్టేస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సహాయంతో రూపొందించిన ఈ డ్రెస్ హాట్ కేక్లో అమ్ముడుపోవడం విశేషం. ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ల చుట్టూ తిరుగుతుంటే జపాన్ ప్రజలు మాత్రం 2G ఫోన్లే కావాలంటున్నారు. ఎందుకంటే ఇన్ఫిడెలిటీ ఫోన్ అని పిలుచుకున్న ఈ ఫోన్ వ్యక్తుల బాహ్య వ్యవహారాలను రహస్యంగా ఉంచుతుంది. వినియోగదారుల ప్రైవేట్ వ్యవహారాలు పబ్లిక్ కాకుండా కాపాడుతుంది. ప్రైవేట్ మోడ్ లో కొన్ని రహస్య నెంబర్లు భద్రపరిస్తే చాలు, ఆ నెంబర్ నుంచి కాల్ లేదా మెసేజ్ వస్తే స్క్రీన్ మీద నెంబర్ కానీ పేరు కానీ డిస్ప్లే అవ్వదు. ఇంకా యాంటీనాల షేప్ లేదా కలర్ కూడా మారుతుంది. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: After a bit full song, welcome back to Adi Sangati. Listeners, mini Eiffel Tower గురించి తెలుసుకుందాం. ఒక పెద్ద కంపెనీ ఎన్నో ప్రత్యేకతలతో ఒక వస్తువుని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కానీ అదే మోడల్ వస్తువు అతి తక్కువ ధరకే మర్నాడు చైనా మార్కెట్లో ప్రత్యక్షమవుతుంది. అలా ఇమిటేషన్ వస్తువును తయారు చేయడం చైనాకు బోర్ కొట్టేసిందేమో. ఇప్పుడు ఏకంగా ఈఫిల్ టవర్నే కట్టేసింది. ప్యారిస్ తరహా గార్డెన్లు, యూరోపియన్ స్టైల్లో బిల్డింగ్లు నిర్మించిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పనిలో పనిగా ఈఫిల్ టవర్ని కూడా కట్టేసింది. ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ 324 మీటర్లు ఎత్తుంటే ఈ చైనా టవర్ మాత్రం 108 మీటర్లు ఎత్తుంది. పర్యాటకులు 1000 కిలోమీటర్లు ప్రయాణించకుండానే ఈ ఈఫిల్ టవర్ ని వీక్షిస్తుంటే కొత్త జంటలు హనీమూన్ కోసం ఇక్కడికే వస్తున్నాయట. ఓకే లిసనర్స్, ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. మరి తిరిగి ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు

0: వంకర పళ్ళు సరిచేట పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: ఏంటి అలా చూస్తున్నా?
1: సిక్కేస్తుంది, ఎక్కడికి రావద్దు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెబితే చాలా.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంతా.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

కాకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్.

డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర.

0: భీమవరం
1: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: विष्णु FM 90.4।
1: గుడ్ మార్నింగ్ భీమవరం. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజశ్రీజిత. సో లిజనర్స్, మరి ఇవాళ గుడ్ మార్నింగ్ భీమవరం అంటూ ఎంతమందికి బర్త్డే విషెస్ అండ్ యానివర్సరీ విషెస్ తెలియజేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానండి. మరి ఇవాళ బర్త్డేస్ అండ్ యానివర్సరీ జరుపుకున్న వాళ్ళందరికీ విషెస్ అయితే తెలియజేసే ముందు ఇవాళ గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమంలో లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విషన్ 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ భీమవరం. సో లిజనర్స్, మరి ఇవాళ గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమంలో ఇంకా లేట్ చేయకుండా బర్త్డే విషెస్ అండ్ యానివర్సరీ విషెస్ తెలియజేసేద్దాం. మరి ఇవాళ ముందుగా మనకి రాజనగరం నుంచి అనూష గారు అయితే మెసేజ్ చేశారండి. ఇవాళ అనూష గారి సిస్టర్ అయిన లహరి గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారట. మరి లహరి గారికి బర్త్డే విషెస్ తెలియజేయమని అనూష గారు అడిగారు. తప్పకుండా అనూష గారు, మీ సిస్టర్ అయిన లహరి గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, మరి మనకి నెక్స్ట్ మెసేజ్ అయితే పాలకొల్లు నుంచి నేహా గారు మెసేజ్ చేశారండి. ఇవాళ నేహా గారి మదర్ అయిన రమాదేవి గారు బర్త్డే జరుపుకుంటున్నారట. మరి ఆవిడకి విషెస్ తెలియజేయమని చెప్పి నేహా గారు అడిగారు. తప్పకుండా నేహా గారు, మీ మదర్ అయిన రమాదేవి గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి, మన రేడియో విష్ణు తరపు నుంచి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ నేహా గారు ఇప్పుడు మీరు అడిగినట్టుగానే పాగల్ మూవీ నుంచి అమ్మ అమ్మ నీవెన్న లాంటి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. లిజనర్స్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనకి నెక్స్ట్ మెసేజ్ అయితే భీమవరం నుంచి ఆదిత్య గారు మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఆదిత్య గారి మదర్ అండ్ ఫాదర్ అయిన వెంకటేశ్వరరావు అండ్ విజయ గారు యానివర్సరీ జరుపుకుంటున్నారట. మరి ఆదిత్య గారు అయితే వాళ్ళిద్దరికి యానివర్సరీ విషెస్ కన్వే చేయమని అడిగారు. తప్పకుండా ఆదిత్య గారు, మరి మీ మదర్ అండ్ ఫాదర్ అయిన వెంకటేశ్వరరావు అండ్ విజయ గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో విషయం తరపు నుంచి విషింగ్ అ వెరీ హ్యాపీ యానివర్సరీ. అండ్ అలానే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఆది పురుష్ మూవీ నుంచి ప్రియమిదనం అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. లిజనట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ మెసేజ్ మండపేట నుంచి డింపుల్ గారు మెసేజ్ చేశారు. ఇవాళ డింపుల్ గారి సిస్టర్ అయిన చాందిని గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారట. మరి చాందిని గారికి బర్త్డే విషెస్ తెలియజేయమని డింపుల్ గారు అడిగారు. తప్పకుండా డింపుల్ గారు, మీ సిస్టర్ అయిన చాందిని గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో విషయం తరపు నుంచి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. చాందిని గారు ఇలానే ఎన్నో ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని హ్యాపీగా కోరుకుంటూ, మీరు అడిగినట్టుగా సవ్యసాచి మూవీ నుంచి ఒక్కరంటే ఒకరు అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరి మీరు కూడా ఇలాగే మీ స్పెషల్ పర్సన్స్ కి ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ యానివర్సరీ విషెస్ గానీ తెలియజేయాలనుకుంటే మరొక్క రోజు ముందుగానే 9704949492 అనే నెంబర్ కి మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేసేయండి. మరి ఇప్పుడు మనకి నెక్స్ట్ మెసేజ్ అయితే అనకాపల్లి నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు. ఇవాళ రమేష్ గారి కూతురైన ఆకాంక్ష గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారట. మరి ఆకాంక్ష గారికి బర్త్డే విషెస్ తెలియజేయమని రమేష్ గారు అడిగారు. తప్పకుండా రమేష్ గారు, మీ డాటర్ అయిన ఆకాంక్ష గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో విషయం తరపు నుంచి విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ అలానే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఆకాశం అంత నుంచి ఆటల పాటల అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.
3: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ మెసేజ్ ఏలూరు నుంచి సంధ్య గారు మెసేజ్ చేశారు. ఇవాళ సంధ్య గారి ఫ్రెండ్ అయిన అశ్విన్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారట. మరి అశ్విన్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయమని చెప్పేసి సంధ్య గారు అడిగారు. తప్పకుండా సంధ్య గారు, మీ ఫ్రెండ్ అయిన అశ్విన్ గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో విష్ణు తరపు నుంచి విషింగ్ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అశ్విన్ గారు ఇలానే ఎన్నో ఎన్నెన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీరు అడిగినట్టుగా RRR మూవీ నుంచి దోస్తీ అండ్ ఒక లవ్లీ సాంగ్ ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ మెసేజ్ రాజమండ్రి నుంచి కార్తికేయ గారు మెసేజ్ చేశారు. ఇవాళ కార్తికేయ గారి ఫ్రెండ్ అయిన దీపిక గారు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో లెట్స్ విష్ దీపిక గారు ఎ వెరీ హ్యాపీ బర్త్డే. దీపిక గారు ఇలానే ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, కార్తికేయ గారు అడిగినట్టుగా మీకోసం కిరాక్ పార్టీ మూవీ నుంచి దమ్ దరే అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ మెసేజ్ తణుకు నుంచి వరుణ్ గారు మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఆయన ఫ్రెండ్ కళ్యాణ్ అండ్ మాన్సా గారు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారట. సో లెట్స్ విష్ కళ్యాణ్ అండ్ మాన్సా గారు ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ. వాళ్ళిద్దరూ ఇలానే ఎన్నో ఎన్నెన్నేళ్ళు కలిసి హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ, మీరు అడిగినట్టుగా బేబీ మూవీ నుంచి ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి అభయ్ గారు మెసేజ్ చేశారు. ఇవాళ అభయ్ గారి ఫ్రెండ్ అయిన ప్రణవి గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారట. సో ప్రణవి గారికి బర్త్డే విషెస్ తెలియజేయమని అభయ్ గారు అడిగారు. తప్పకుండా అభయ్ గారు, మీ ఫ్రెండ్ అయిన ప్రణవి గారికి మీ తరపు నుంచి, నా తరపు నుంచి అండ్ మన రేడియో విష్ణు తరపు నుంచి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రణవి గారు ఇలానే ఎన్నో ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ, మీరు అడిగినట్టుగా హిట్ మూవీ నుంచి ఉరికే ఉరికే అంటూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక లవ్లీ సాంగ్ అయితే వినేసారు కదా అండాలని, ఇవాల్టి గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమంలో బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ జరుపుకున్న వాళ్ళందరికీ విషెస్ అయితే చెప్పేసాను కదా. మరి మీరు కూడా మీ స్పెషల్ అండ్ డియర్ పర్సన్స్కి ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషెస్ కానీ తెలియజేయాలనుకుంటే మరి ఒక్కరోజు ముందుగానే 9704949492 అనే నెంబర్కి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసేయండి. లిజనర్స్ మీకోసం నెంబర్ అయితే మరొకసారి చెప్పేస్తున్నా, 9704949492. ఒక్కరోజు ముందుగానే మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసేయండి. సో లిజనర్స్ మరి అదండి ఇవాళ గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమం. రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారం అయ్యే కార్యక్రమంలో మరి రేపు బర్త్డేస్ అండ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ చెప్పేస్తూ మళ్ళీ కలుసుకుందాం. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్ ఓన్లీ ఆన్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ శ్రీజిత. హ్యావ్ ఎ గుడ్ డే.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.